0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు మన అవకాడో వెజిటబుల్ టోస్ట్లో హెల్దీ గుడ్నెస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో ఫస్ట్, అవకాడోలో హెల్దీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా యూజ్ అవుతాయి. సో అవకాడోలో ఫైబర్ కూడా ఉంటుంది అండ్ పొటాషియం లాంటి న్యూట్రియంట్స్ కూడా మనకు వస్తాయి. ఇక మనం యూజ్ చేసే హోల్ వీట్ బ్రెడ్ నుంచి కార్బోహైడ్రేట్స్, కొంత ఫైబర్ వస్తుంది. పైన కుకుంబర్, టమాటో, క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల మన బ్రేక్ఫాస్ట్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్కి ఇంకొంచెం వెరైటీ వస్తుంది. కానీ ఒక చిన్న పాయింట్, అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్ ఉన్నప్పటికీ క్యాలరీస్ కూడా ఉంటాయి. అందుకే మనకి సరిపోయే క్వాంటిటీలో తీసుకోవడం మంచిది. బ్రేక్ఫాస్ట్ని ఇంకా బ్యాలెన్స్డ్గా చేసుకోవాలంటే పక్కన బాయిల్డ్ ఎగ్, పనీర్ లేదా కర్డ్ లాంటి ప్రోటీన్ సోర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు తినొచ్చు అనే డౌట్ రావచ్చు మీకు. సో బేసికలీ అడల్ట్స్, యంగ్స్టర్స్, ఓల్డర్ పీపుల్ తమ రెగ్యులర్ డైట్లో భాగంగా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా వయసుకు తగిన విధంగా చిన్న పీసెస్గా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. అయితే అవకాడో ఎలర్జీ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయాలి. సో లిజనర్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే కాంప్లికేటెడ్ రెసిపీస్ కాదు, మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ని స్మార్ట్గా కంబైన్ చేసుకోవడమే. కొత్త టేస్ట్, కలర్ఫుల్ ప్లేట్, హెల్దీ మార్నింగ్కి ఒక ఫ్రెష్ స్టార్ట్. మరి ఈ పాజిటివ్ థాట్తో మీ మార్నింగ్కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేద్దామా? మీకోసం ఒక మెలోడియస్ ట్రీట్. టర్న్ అప్ ది వాల్యూమ్ అండ్ ఎంజాయ్ ది మ్యూజిక్.
1: చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక్ చుక

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్క్ ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్ భవన్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో చాలామందికి మార్నింగ్లో ఒక కామన్ సిచ్యువేషన్ ఏముంటుంది, లేట్గా నిద్ర లేవడం, ఆఫీస్కి లేట్ అవుతుంది అని ఫాస్ట్గా రెడీ అవ్వడం, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం. ఈ హడావిడిలో మనం ఫస్ట్ సాక్రిఫైస్ చేసేది ఏంటి? బ్రేక్ఫాస్ట్ కదా. పర్లేదు, లంచ్లో బాగా తినచ్చులే అని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాం. కానీ లిజనర్స్, బ్రేక్ఫాస్ట్కి మన డైలీ రొటీన్లో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. రాత్రంతా మనం ఏమీ తినకుండా ఉంటాం కదా, ఉదయం మన బాడీకి రెగ్యులర్ వర్క్ స్టార్ట్ చేయడానికి న్యూట్రియన్స్ అందించే ఫుడ్ చాలా అవసరం కదా మరి. సో బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆకలిని మేనేజ్ చేసుకోవడానికి, కాన్సన్ట్రేషన్కి సపోర్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, ఓట్స్, పోహా లేదా హోల్ వీట్ బ్రెడ్తో పాటు ప్రోటీన్ కోసం ఎగ్స్, కర్డ్, మిల్క్, నట్స్ లాంటివి మీకు సరిపోయే ఆప్షన్స్గా తీసుకోవచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు, మన బాడీకి అవసరమైన న్యూట్రియన్స్ అందించడం కూడా. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అందరూ తప్పనిసరిగా ఒకే టైంకి తినాలి అని కాదు కదా. మీ ఆకలి, డైలీ రొటీన్, హెల్త్ నీడ్కి తగ్గట్టుగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డియర్ లిజనర్స్, ఎంత బిజీ మార్నింగ్ అయినా బ్రేక్ఫాస్ట్ కోసం కొంచెం టైం తీసుకోండి. పెద్ద మీల్ కాకపోయినా సింపుల్గా న్యూట్రిషియస్గా ఏదైనా తీసుకోవచ్చు. రోజుకి మంచి స్టార్ట్ బ్రేక్ఫాస్ట్తో, స్మార్ట్ స్టార్ట్. మరి హెల్దీ థాట్తో మీ మార్నింగ్ని ఇంకొంచెం చీర్ఫుల్గా మార్చేద్దామా? ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ మెలడీ, లెట్స్ ఎంజాయ్ దిస్ మ్యూజికల్ బ్రేక్.

0: నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. స్టూడియోలో సమయం 7:56 చూపిస్తుంది. శ్రోతలందరూ 8 గంటలకి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీహార్లోని వైశాలి జిల్లాలో గంగానదిలో 20 మందితో వెళుతున్న పడవ బోల్తాపడి 13 మంది మృతి చెందారు. విందు కార్యక్రమానికి వెళుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువగా చిన్నారులే ఉన్నారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బీహార్ పడవ బోల్తా ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. పడవ బోల్తాపడి 13 మంది మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొత్తది ముసాయిదా జాబితాలో లేని ఓటర్ల కోసం ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. యువ ఓటర్లు ఫారం 6 సమర్పించి ఓటు నమోదు చేసుకోవాలని, డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు లేనివారు ఫారం 6 ఇవ్వాలని తెలిపారు. అర్హులైతే నవంబర్ 9న తుది జాబితాలో చేరుస్తామని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో తాగునీటి సరఫరాపై సీఎస్ సంజయ్ జాజు నిన్న సమీక్ష జరిపారు. ఎల్నినో ప్రభావం వల్ల తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, హైదరాబాద్ కోసం అదనంగా 60 MGD నీటిని వినియోగించే ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. మల్లన్న సాగర్ పైప్లైన్ పనులు వచ్చే నెలలో పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈరోజు జరిగే భారత్ వెస్టిండీస్ T20 క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న 4 నిందితులను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన నాట్ ఫర్ సేల్ అని ముద్రించిన 11 కాంప్లిమెంటరీ టికెట్లను గోషామహల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. సీఎంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికలు, సర్ వివాదంపై చర్చ జరిగింది. విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఆమెను తెలంగాణకు బదిలీ చేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై కోర్టు గతంలో స్టే విధించగా దానిపై ఆమ్రపాలి దాఖలు చేసిన సవాల్ను ధర్మాసనం విచారించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HYDని ఫాలో అవ్వండి. ANN హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నచ్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో డియర్ లిజనర్స్, ఒక చిన్న క్వశ్చన్. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ ఉంది, బైక్ ఉంది, మెట్రో ఉంది, ట్రైన్ ఉంది, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కానీ ఒకప్పుడు మన హైదరాబాద్లో ఇవన్నీ లేని రోజుల్లో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎంత టైం పట్టేదంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? అప్పట్లో గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు, ప్రయాణం అంటేనే కొంచెం ఓపిక ఉండాలి. అలాంటి రోజుల్లో మన హైదరాబాద్కి రైల్వే వచ్చింది. 1874లో హైదరాబాద్ వాడి రైల్వే లైన్ స్టార్ట్ అయింది. సో అప్పట్లో ఇది చాలా పెద్ద చేంజ్ అన్నమాట. ప్రయాణాలు ఈజీ అవ్వడానికి, బిజినెస్ పెరగడం, ఇతర ప్రాంతాలతో కనెక్షన్స్ పెరగడం, ఇలా ఒక్కో అడుగు వేస్తూ హైదరాబాద్ ముందుకు వెళ్ళింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఫస్ట్ ట్రైన్ని చూసినప్పుడు అందరి ఎక్సైట్మెంట్ ఎలా ఉండేదో. ఈరోజు మనకి ట్రైన్ జర్నీ నార్మల్, కానీ అప్పట్లో అదే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. గుర్రపు బండి నుంచి రైలు బండి వరకు హైదరాబాద్ ప్రయాణంలో మార్పులు ఎన్నో వచ్చాయి కదా. ఇప్పుడు మనం మాటల బండికి చిన్న బ్రేక్ ఇచ్చేద్దాం, ఎందుకంటే మీకోసం మన ద బ్యూటిఫుల్ జర్నీ ట్రాక్ ఇస్ రెడీ. లెట్స్ ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 2.1 FM విత్ మీ ఆర్జే మధు. సో డియర్ లిజనర్స్, మీ కాలేజ్ డేస్ గుర్తున్నాయా? ఫ్రెండ్స్తో క్యాంటీన్ కబుర్లు, ఎగ్జామ్స్ ముందు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్, ఆ మెమరీసే వేరే లెవెల్ కదా. కానీ మన హైదరాబాద్లో ఒక ఫేమస్ యూనివర్సిటీ ఉంది, దాని హిస్టరీ కూడా అంతే స్పెషల్. అదే ఉస్మానియా యూనివర్సిటీ. 1917లో 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం

కాలంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకి ఆమోదం లభించిందనమాట. సో 1918లో అకాడమిక్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పట్లో హయ్యర్ స్టడీస్ ఉర్దూని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా యూజ్ చేయడం దీని ప్రత్యేకతల్లో ఒకటి. అంటే అప్పటి రోజుల్లోనే హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చారనమాట. సో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పేరు చెప్పగానే ఎంతోమంది స్టూడెంట్స్కి పెద్ద క్యాంపస్, ఎన్నో మెమరీస్ గుర్తొస్తున్నాయి కదా. కానీ ఒకప్పుడు ఇది కూడా ఒక కొత్త ఆలోచనతోనే స్టార్ట్ అయింది కదా. సో నిన్నటి కళ నేటి విద్య, ఒక యూనివర్సిటీ ఎన్నో జీవితాలకి కొత్త దారి. మరి చదువుల ముచ్చట్ల మధ్యలో కొంచెంసేపు మ్యూజిక్ కూడా కావాలి కదా. సో మీ కాలేజ్ మెమరీస్కి ఇంకొంచెం ఫ్రెష్నెస్ యాడ్ చేసే వన్ లవ్లీ మెలడీస్ వెయిటింగ్ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్.

0: స్వాతంత్ర్య ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
1: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी।
0: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है।
1: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గ్రీన్ భవనట్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం కదా, ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే కోర్ట్కి వెళ్తాం. ఇవి మన డైలీ లైఫ్లో ఇంపార్టెంట్. అయితే మన హైదరాబాద్లో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. ఫస్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు చాలామందికి తెలిసిన ఈ హాస్పిటల్ వెనుక 7th నిజాం కాలంలో ఏర్పడిన పబ్లిక్ హెల్త్ కేర్ డెవలప్మెంట్ స్టోరీ ఉంది. ప్రస్తుత భవనం 1920లో యూజ్లోకి వచ్చింది. అయితే మన హైదరాబాద్ హైకోర్టు కూడా ఒక బ్యూటిఫుల్ హిస్టారికల్ బిల్డింగ్. 1919లో 7th నిజాం కాలంలో అప్పటి హైదరాబాద్ స్టేట్ కోసం హైకోర్టు ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆ బిల్డింగ్ని గమనించండి. వాటి డిజైన్, ఆర్చెస్, డోమ్స్ చూస్తే అప్పటి ఆర్కిటెక్చర్లో ఉన్న ప్రత్యేకత తెలుస్తుంది కదా. అంటే హైదరాబాద్లో బిల్డింగ్స్ అంటే జస్ట్ సిమెంట్, బ్రిక్స్ మాత్రమే కాదు, ఒక్కో బిల్డింగ్ వెనుక ఒక పర్పస్, ఒక హిస్టరీ, ఒక స్టోరీ. సో హాస్పిటల్ ఆరోగ్యానికి అండ, న్యాయస్థానం న్యాయానికి అండ, ఇవి కూడా మన హైదరాబాద్ ఎదుగుదలలో భాగమే కదా. ఇంత హిస్టరీ మాట్లాడుకున్నాక బ్రెయిన్కి కూడా చిన్న మ్యూజిక్ బ్రేక్ ఇవ్వాలి కదా. అందుకే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్, వాల్యూమ్ కొంచెం పెంచండి, ఎంజాయ్ దిస్ మెలడీ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఒకప్పుడు ఏదైనా డౌట్ వస్తే గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళం కదా. సో అంటే మనం ఇప్పట్లో అయితే గూగుల్లో సెర్చ్ చేస్తున్నాము, అది ఒకప్పుడు గూగుల్ ఇవన్నీ లేని టైంలో ఎలా సెర్చ్ చేసేవాళ్ళు అనుకుంటున్నారు? అప్పట్లో ఏ ఆన్సర్ కావాలన్నా పుస్తకాలు తిరిగేయాలి, లైబ్రరీకి వెళ్ళాలి. అలా మన హైదరాబాద్లో పుస్తకాల ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. అదే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్గంజ్. ఈ లైబ్రరీ 1891లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి పుస్తకాలు, విజ్ఞానం, చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలని భద్రపరుస్తూ వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్లో ఒక క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ అప్పట్లో ఒక విషయం తెలుసుకోవాలంటే పుస్తకం తెరవాలి, పేజీలు తిప్పాలి, చదువుతూ కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఇంకా హైకోర్ట్, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి పబ్లిక్ బిల్డింగ్స్ పెరగడంతో హైదరాబాద్లో సిటీ లైఫ్ కూడా మారుతూ వచ్చింది. అప్పటి బిల్డింగ్స్లో కనిపించే ఆర్కిటెక్చర్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే, వాటి వెనక ఉన్న స్టోరీస్ ఇంకో అట్రాక్షన్.

పుస్తకాల్లో నాలెడ్జ్, భవనాల్లో హిస్టరీ, మన హైదరాబాద్లో రెండు ఉన్నాయి. ఇక పుస్తకాల పేజీలకి చిన్న పాజ్ ఇచ్చి మ్యూజిక్ పేజెస్ తిరుద్దామా? అనేది బ్యూటిఫుల్ మెలడీస్ వెయిటింగ్ ఆన్ ట్రాక్ జస్ట్ ఫర్ యూ.

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి మీ చిన్నప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది అని. వాళ్ళు చెప్పే స్టోరీస్ వింటే మీకు కూడా ఆశ్చర్యం అవుతుంది. ఒకప్పుడు చార్మినార్, పాత బజార్లు, గుర్రపు బండ్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, ఇవే హైదరాబాద్కి ప్రధానమైన గుర్తింపులు. కానీ టైం మారింది, పాపులేషన్ పెరిగింది, కొత్త రోడ్స్ వచ్చాయి, బ్రిడ్జెస్ వచ్చాయి, రెసిడెన్షియల్ ఏరియాస్ పెరిగాయి. సికింద్రాబాద్తో పాటు నగరంలో

ఇని ఇతర ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యాయి కదా. తర్వాత హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాస్ రావడంతో హైదరాబాద్కి ఐటీ ఐడెంటిటీ కూడా వచ్చింది. ఉద్యోగాల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. కొత్త ఆఫీసెస్, అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్, ఇలా సిటీ రూపమే మారిపోయింది. కానీ ఒక ఫనీ థింగ్ తెలుసా, మన హైదరాబాద్లో ఒకవైపు చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ తాగుతూ పాత నగరపు వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇంకోవైపు మోడర్న్ ఆఫీసెస్ మధ్య పరుగులు తీసే కొత్త హైదరాబాద్ని చూడొచ్చు. ఒకవైపు పాతకాలపు చామ్, మరోవైపు మోడర్న్ సిటీ స్పీడ్, రెండు కలిస్తేనే మన హైదరాబాద్. అందుకే హైదరాబాద్ హిస్టరీ అంటే పాత భవనాల కథ మాత్రమే కాదు, మారుతున్న మన లైఫ్ స్టైల్ కూడా. ఇక ఈ హైదరాబాద్ కబుర్లకి ఇప్పుడు ఒక మ్యూజికల్ ఫినిష్ ఇచ్చేద్దామా అని ద లవ్లీ వన్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఆన్ ట్రాక్ జస్ట్ ఫర్ యూ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాలో ముర్ము పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన తొలి బిమ్స్టెక్ హోంమంత్రుల సమావేశం ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో ముగిసింది. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలను తీవ్రంగా ఖండించిన సభ్యదేశాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేయడానికి సంయుక్తంగా పోరాడాలని ఈ ప్రకటనలో తీర్మానించాయి. ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో 5 పసికందులు మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలుకల వల్లే ప్రమాదం జరిగిందంటూ నివేదిక ఇవ్వడం ప్రభుత్వం అసమర్థతను దాచే ప్రయత్నమేనని, కాంగ్రెస్ సర్కార్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీసీల విద్యాభివృద్ధికి రాష్ట్రాలకు కేంద్రం 60% గ్రాంట్ ఇవ్వాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్ను కలిసి క్రీమిలేయర్ తొలగింపు, బీసీ హాస్టళ్లకు నిధులు, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, తెలుగు రాష్ట్రాల సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని, త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఫోరంలో మాట్లాడుతూ ఆయన, ఇరుదేశాల మంత్రులు చర్చలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని, అమెరికాతో భారత్కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. వరి కోతల సీజన్లో పంట వ్యర్థాల నిర్వహణను మిషన్ మోడ్లో అమలు చేయడానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తదుపరి పంటకు సిద్ధమవుతున్న రైతులకు వ్యర్థాల నిర్వహణపై సులభమైన, అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయాలు అందించాలని వ్యవసాయ మంత్రి సూచించారు. కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పనిచేయడాన్ని తన జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు లేఖలో తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటల

గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాక ఆట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే అదు. సో డియర్ లిజనర్స్, మీరు ఒక చిన్న క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, ఏంటి అంటే ఏదైనా కొత్త ఫోన్ కొనాలన్నా, ప్రెషర్ కుక్కర్ కొనాలన్నా, ఇంటికి ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ తీసుకోవాలన్నా ఏం చూస్తారు? బ్రాండా, ప్రైజా, క్వాలిటీయా? యాక్చువల్లీ అవన్నీ చూస్తాం కదా, కానీ మనం కొనుక్కునే వస్తువు సేఫ్గా ఉందా, మనం అనుకున్నట్టుగా పనిచేస్తుందా అనేది కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అందుకే అక్టోబర్ 14th అంటే ఈరోజు వరల్డ్ స్టాండర్డ్స్ డే జరుపుకుంటున్నాం. అసలు ఈ స్టాండర్డ్స్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రోడక్ట్ ఎలా తయారవ్వాలి, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, సేఫ్టీ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్లో యూజ్ చేసే గైడ్ లైన్స్ అన్నమాట. ఇప్పుడు మన ఫోన్ ఛార్జర్ నుంచి ఇంట్లో వాడే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వరకు మన డైలీ లైఫ్లో ఎన్నో చోట్ల స్టాండర్డ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి వస్తువు ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఒకదానికి ఒక సైజ్, ఇంకో దానికి ఇంకో సైజ్, ఏది ఎలా పనిచేస్తుందో కూడా తెలీదు. అందుకే కామన్ స్టాండర్డ్స్ ఉంటే ప్రోడక్ట్స్ మధ్య కంపాటబిలిటీ పెరుగుతుంది, సేఫ్టీ మెరుగుపడుతుంది, క్వాలిటీకి ఒక గుర్తింపు, సేఫ్టీకి ఒక భరోసా. మన ఎవ్రీడే లైఫ్కి స్టాండర్డ్స్ ఒక మంచి సపోర్ట్ అన్నమాట. మరి ఈ యూస్ఫుల్ విషయాల మధ్యలో ఇప్పుడు ఒక మ్యూజికల్ బ్రేక్ తీసుకుందామా? మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ఇస్ వెయిటింగ్ ఆన్ ట్రాక్. వాల్యూమ్ కొంచెం పెంచండి, ఎంజాయ్ దిస్ మెలడీ.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో యూనిట్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జీ మధు. సో స్టాండర్డ్స్ అంటే జస్ట్ రూల్స్ కాదు, మన సేఫ్టీ కూడా కదా. సో ఇంకా చిన్న విషయం చెప్పండి, మనం మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని మీద ఉన్న లేబుల్, సర్టిఫికేషన్, మార్క్స్ గమనిస్తాం కదా. తర్వాత కొంతమంది ఇది కూడా గమనించరు, లేక నచ్చిన వెంటనే కార్ట్లో యాడ్ చేసేస్తారు. కొన్నిసార్లు ఎక్సైట్మెంట్లో డీటెయిల్స్ చూడడం మర్చిపోతాం. కానీ ప్రోడక్ట్స్ విషయంలో క్వాలిటీ, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ గూడ్స్ కొనేటప్పుడు సంబంధిత సర్టిఫికేషన్ మార్క్ ఉందా చూడాలి. ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ విషయంలో లేబుల్ డీటెయిల్స్ చదవాలి. మనం కొనే వస్తువు ఏ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉందో, దాని యూసేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇక వరల్డ్ స్టాండర్డ్స్ డేని ప్రపంచవ్యాప్తంగా ISO, IEC, ITU అనే 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కలిసి గుర్తిస్తాయి. వీటిలో ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, IEC అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్, ITU అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో వివిధ ఇండస్ట్రీస్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డెవలప్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, స్టాండర్డ్స్ అనేవి ప్రోడక్ట్స్కే పరిమితం కావు. టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఎనర్జీ సిస్టమ్స్, ఇలా ఎన్నో ఫీల్డ్లో ఒక కామన్ వే ఆఫ్ వర్కింగ్ ఉండడానికి ఇవి హెల్ప్ అవుతాయన్నమాట. సో డియర్ లిజనర్స్, మనం ఏదైనా కొనేటప్పుడు చూడ్డానికి బాగుందా అని మాత్రమే కాదు, నాణ్యత ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది,

నా అవసరానికి సరిపోతుందా, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని కూడా ఆలోచిద్దాం. తెలివిగా ఎంపిక చేద్దాం, నాణ్యతకి విలువ ఇద్దాం, సేఫ్టీని ఎప్పుడూ ముందుంచుదాం. ఇక ఈ స్టాండర్డ్స్ కబుర్లకి ఇక్కడ చిన్న పాజ్ ఇచ్చి మీకోసం ఒక బ్యూటిఫుల్ మెలడీ వెయిటింగ్ ఆన్ ట్రాక్. దిస్ ఇస్ జస్ట్ ఫర్ యూ.

0: ఇఎన్టి మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రోత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన విరికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రోత్ ఇఎన్టి మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. డాక్టర్ మనుష్రోత్ గారు, ఈ రోజు కార్యక్రమంలో వినికిడిని కాపాడుకుంటూ అలాగే చెవికి సంబంధించిన హైజీన్, హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పటి రోజుల్లో రోడ్ మీద వెళ్తూ ఉంటే 40% మంది ఇయర్ ప్లగ్స్ వాడుతూ కనిపిస్తారు మనకి. ఈ ఇయర్ ప్లగ్స్ మీద చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, మీరేమంటారు? అసలు ఇయర్ ప్లగ్స్ వాడచ్చా, వాడితే ఎలా వాడాలి?
1: సో ఈ హెడ్ ఫోన్స్ వాడడం అండ్ రిక్రియేషనల్ నాయిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో మనం హెడ్ ఫోన్స్ వాడినప్పుడు మన ఫోన్ లో వాల్యూమ్ 60% కంటే తక్కువ పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉండదు, సో 6 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ ఉండొద్దు. అండ్ కంటిన్యూస్ యూజ్ అడ్వైజ్ చేయం, అంటే మీరు ఇంటర్మీడియట్ గా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి అండ్ ఇయర్ ని రెస్ట్ ఇవ్వాలి. లౌడ్ నాయిజెస్ వల్ల ఇయర్ లోపల ఉన్న చిన్న హెయిర్ సెల్స్ డామేజ్ అయిపోయి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: డాక్టర్ గారు, కొంతమంది 8 నుంచి 10 గంటల దాకా ఫోన్ లో మాట్లాడే ఉద్యోగాలే చేస్తూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ ఫోన్లు వాడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎటువంటి ఇయర్ ఫోన్ వాడితే మంచిదంటారు?
1: ఇట్లా కంటిన్యూస్ అంటే వాళ్ళ ప్రొఫెషనల్ హెజార్డ్ ఇది హియరింగ్. సో వాళ్ళు హెడ్ ఫోన్స్ ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్, అంటే మన చెవు రంధ్రం లోపల పెట్టినవి కాకుండా ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ వాడితే అది ఇంకా సేఫ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు కంటిన్యూస్ గా కాకుండా బ్రేక్స్ ఇవ్వడం బెటర్. అండ్ వాల్యూమ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్.
0: వాల్యూమ్ 60% కంటే తక్కువ ఉండడం ఇంపార్టెంట్ అంటారు.
1: ఎస్, అండ్ ఈ రోజుల్లో థ్యాంక్స్ టు ఈ డివైస్ కంపెనీస్, మన ఫోన్ లో మనం ఒక పాయింట్ తర్వాత వాల్యూమ్ ఎక్కువ చేస్తే అది మీకు ఒకటి రెడ్ లో మారిపోయి మీకు సిగ్నల్ ఇస్తుంది దట్ యువర్ వాల్యూమ్ ఇస్ టూ హై. సో దాన్ని మనం ఫాలో చేయాలి అండ్ అది ఆ మెసేజ్ తర్వాత మనం ఎక్కువ వాల్యూమ్ పెంచకూడదు.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అండ్ మీడియా అడ్వర్టైజింగ్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ వాంట్ టు ఎర్న్ మనీ. వీళ్ళంతా కూడా సౌండ్ తో చాలా పనిచేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఇయర్ హైజీన్ కానివ్వండి, ఒక ఇయర్ ఎటికెట్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
1: ఇప్పుడు ఉన్న మన కొత్త ప్రొఫెషన్స్ లో హియరింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ ని మనం హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం నాయిస్ లెవెల్స్ ని కంట్రోల్ చేయాలి. సెకండ్ ఏమంటే మనం ఎటువంటి ఓవర్ ద కౌంటర్ ఇయర్ డ్రాప్స్ గానీ అండ్ ఇయర్ బడ్స్ గానీ ఇవన్నీ వాడకూడదు. సో దీంతో ఏమైనా ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది.
0: సార్, ఇయర్ హైజీన్ మెయింటైన్ చేయడానికి సాధారణంగా తలస్నానం చేసినప్పుడు లేదంటే వారానికి ఒకసారి ఇయర్ బడ్స్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం, ఆ ప్రొసీజర్ కరెక్టే అంటారా? ఇయర్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి?
1: సో ఇయర్ హైజీన్ కి మనకి 3 థింగ్స్ ఉంటుంది. ఒకటైతే మనం ఇయర్ బడ్స్ వాడకూడదు. ఇయర్ బడ్స్ వాడితే ఉన్న వ్యాక్స్ మనం లోపలికి పుష్ చేసి ఇయర్ డ్రమ్ గానీ స్కిన్ ని లోపల డామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమంటే మనం స్నానం చేసేటప్పుడు ఒకవేళ మనకి ఇయర్ బ్లాక్ ఎక్కువ అవుతుందంటే ఇయర్ ప్లగ్స్ గానీ కాటన్ పెట్టుకుని వాటర్ పోకుండా చూసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఇయర్ బ్లాక్ చాలా అనిపిస్తుందంటే దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ ఇయర్ వ్యాక్స్ ఇయర్ ని బ్లాక్ చేస్తుందంటే దాన్ని క్లీన్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్.
0: ఏ ఫెస్టివల్ ఉన్నా గానీ ఇప్పుడు చాలా హై వాల్యూమ్ లో మ్యూజిక్ ప్లే చేయడము లేకపోతే ఒక క్రౌడ్ లో మనం ఉన్నప్పుడు మన ఇయర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
1: ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అనేది జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది జెనెటిక్ గా ప్రీడిస్పోజ్డ్ ఉంటారు, లైక్ ఎవ్రీ స్మోకర్ కి లంగ్ క్యాన్సర్ రాదు, అట్లానే ప్రతి మనిషి లౌడ్ సౌండ్ విన్నోడికి హియరింగ్ లాస్ రాదు. కానీ మీ జాగ్రత్త మీరు తీసుకోవాలి. సో నాయిస్ రిడక్షన్ ఇయర్ ప్లగ్స్ గానీ ఏమీ లేకపోతే జస్ట్ కాటన్ పెట్టుకున్నా కూడా ఒక 10-20 డెసిబెల్ సౌండ్ కట్ అయిపోయి మీ ఇయర్ ని సేఫ్ పెడుతుంది. సెకండ్ థింగ్, ఎస్పెషలీ ఇండోర్ ఏరియాస్ లో ఫంక్షన్స్ అయినప్పుడు, ఇండోర్ ఏరియాస్ లో డీజే అండ్ మ్యూజిక్ పెట్టినప్పుడు, చాలా హై వాల్యూమ్ పెట్టినప్పుడు ఆ రీవర్బరేషన్స్ వల్ల ఇయరింగ్ లాస్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఏమైనా డిస్కంఫర్ట్ అనిపిస్తుందంటే స్టెప్ బ్యాక్, టేక్ అ స్టెప్ బ్యాక్, ఆ స్పీకర్ నుంచి కొంచెం దూరం వెళ్ళి కూర్చోండి, లేదంటే సైలెంట్ ఎన్వైరన్మెంట్ కి పోయి అక్కడ

0: 5-10 minutes బ్రేక్ తీసుకొని దెన్ యూ కమ్ బ్యాక్ టు ద స్పేస్. సో ఇటువంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే అండ్ కొంతమంది పేషెంట్స్ కి ఈ ఫంక్షన్స్ అయిపోయినాక వాళ్ళకి కంటిన్యూస్ గా చెవులో సౌండ్ రావడం గానీ ఇయర్ డిస్కంఫర్ట్ ఉంటుంది, అప్పుడు మీరు వెంటనే మీ ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి.
1: అలాగే డాక్టర్ గారు, చివరి ప్రశ్న, స్విమ్మింగ్ చేసే వాళ్ళు చెవుకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ ఉన్నారు, లేదంటే స్విమ్మింగ్ మీ చాలా హాబీ ఉందంటే, ఎప్పుడు ఇయర్ ప్లగ్స్ చేసుకొని స్విమ్మింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇయర్ ని ప్రొటెక్ట్ చేయడం, లేదంటే స్విమ్మర్స్ ఇయర్ అంటాం, అంటే ఇయర్ లో రిపీటెడ్ వాటర్ పోయి అండ్ ఇయర్ డ్యామేజ్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, లేదంటే కొన్ని స్వెల్లింగ్స్ వస్తాయి, ఇవన్నీ క్రానిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది.
2: మీరు విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030601108, నంబర్ మరోసారి 9030601108.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: ఫెడరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో డియర్ లిజనర్స్, ఒకసారి ఫనీగా ఇమాజిన్ చేసుకోండి, మనం షాప్కి వెళ్ళి ఒక షూ కొన్నాం అనుకోండి. ఒక కాలికి ఒక సైజ్, ఇంకో కాలికి ఇంకో సైజ్. ఛార్జర్ కొంటే ఫోన్కి కనెక్ట్ అవ్వదు, ప్లగ్ కొంటే సాకెట్లో ఫిట్ అవ్వదు. బా, ఎంత హెడేక్ ఉంటుందో కదా. ఇలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి స్టాండర్డ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాడే పేపర్ సైజ్ నుంచి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వరకు కొన్ని కామన్ స్పెసిఫికేషన్స్ ఉండటం వల్ల వస్తువులను తయారు చేయడం, వాడటం, ఒకదానితో మరొకటి పనిచేసేలా చేయడం ఈజీ అవుతుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్టాండర్డ్స్ అనేవి కేవలం ఒక వస్తువు ఎలా ఉండాలో చెప్పడమే కాదు, వాటి క్వాలిటీని మెరుగుపరచడానికి, సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవడానికి, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మధ్య ఒక కామన్ అండర్స్టాండింగ్ ఏర్పడడానికి కూడా యూజ్ అవుతాయి. అందుకే వరల్డ్ స్టాండర్డ్స్ డే మనకు ఒక మంచి విషయం గుర్తు చేస్తుంది. మనకు కనిపించని ఈ స్టాండర్డ్స్ మన ఎవ్రీడే లైఫ్ని చాలా ఈజీ చేస్తాయి. మనకి తెలియకుండానే ఎన్నో పనులు ఈజీ అవుతున్నాయి. స్టాండర్డ్స్ ఉన్నప్పుడు క్వాలిటీకి సరైన డైరెక్షన్ దొరుకుతుంది. అండ్ నౌ మా లిజనర్స్ అందరి కోసం అనదర్ లవ్లీ మెలడీస్ వెయిటింగ్ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఈరోజు మార్నింగ్ 6 నుంచి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేసాం కదా. ఫస్ట్ శరణ్ నవరాత్రుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని తెలుసుకొని స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ అండ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ టు మోడర్న్ సిటీ ఎలా అయింది అని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఈరోజు వరల్డ్ స్టాండర్డ్స్ డే గురించి ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకున్నాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది. కంప్లీట్గా ఒక బ్యూటిఫుల్ వెనస్డే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఈరోజు వెనస్డే కాబట్టి మీ రెగ్యులర్ వర్క్, ఆఫీస్ వర్క్, కాలేజ్, డైలీ రొటీన్ ఏదైనా సరే ఈ బిజీ డేలో మీకోసం కొంచెం టైం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ మార్నింగ్ని గడిపేశాం. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. కానీ సమయం తననటక తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 102.9 FM. నేను మీ ఆర్జీ మధు సైనింగ్ ఆఫ్.

లేడీస్, ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. మగజాతి ఉలిక్కి పొడేలా, మహిళా లోకం రూతలుగేలా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ హైటెక్స్లో జరగనున్న సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో జరిగిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు నవరాత్రి 2వ రోజు సందర్భంగా నిర్వహించనున్న దాండియా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ 3 నెలల గర్భిణి అయిన మహిళా జర్నలిస్టుపై రాహుల్ గాంధీ, ఆయన బృందం అమానుషంగా దాడి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ దేశంలోని జర్నలిస్టులకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2,000 రూపాయలకు పైబడిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వసూలు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాయిదా వేసింది. పండుగల సీజన్ దృష్ట్యా ఈ నెల 15 నుంచి ప్రారంభం కావలసిన ఎండీఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్టు, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్పీసీఐ తెలియజేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ద మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కాంబోడియా బౌద్ద భిక్షువులు ప్రశంసించారు. ఈ క్షేత్రాన్ని 4.26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని, ఇందుకోసం ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల బలోపేతానికి ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు ప్రధానంగా సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తారు. మౌలిక సదుపాయాలు, మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను నిన్న తాత్కాలికంగా విరమించారు. సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇవ్వడంతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వాటాలోని 3.09 టీఎంసీల జలాల్లో భాగంగా తుంగభద్రా నదికి నీటి విడుదల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సీఎంఈ ఓవీ రమేష్ బాబు ఇచ్చిన ఇండెంట్ మేరకు రాబోయే 15 రోజుల పాటు విడుదల వారీగా నీటిని విడుదల చేస్తారని డ్యాం ఇంజనీర్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: The sweet golden vocals of the late great Olivia Newton-John with If You Love Me, Let Me Know. That signature 70s pop country twang instantly brightens up the room, doesn't it?
1: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.

0: Wow, that was beautifully sung by Olly Cravalho. Along the Way, bringing a massive wave of cinematic warmth to your speakers. It's the kind of track that makes you want to pack a bag, hit the open highway, and see where the road takes you. Wherever you're heading this morning, stay tuned to Akashvani FM Rainbow 101.9.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: Yes, welcome back, listeners. You're listening to Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrata. Next came the classical era, which was all about cleaning up the clutter and making music clean, balanced, and easy to follow. Enter the two ultimate rock stars of the 1700s, Wolfgang Amadeus Mozart and Ludwig van Beethoven. They helped perfect the symphony, which took a huge group of musicians playing violins, flutes, drums, and turned them into one single powerful machine called an orchestra. Mozart wrote melodies that were so catchy and bright, they would stick in your head for days, while Beethoven actually started going deaf while writing his music, but he used that anger and heartbreak to write some of the most powerful dramatic songs the world has ever heard. Stay tuned to another beautiful song that's coming right up.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: जागते रहो, जागते रहो.
2: सिर्फ जागते नहीं, सजग रहो.
1: सिर्फ रातों में नहीं, जिंदगी के हर मोड़ पर सजग रहना है.
2: अफवाहों से,
1: धोखाधड़ी से
2: जागरूक होना है. अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से.
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ 3 రోజుల సదస్సు భారత సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తుంది. 1926లో స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ బ్లాక్ ఐ వద్ద ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ నూతన సందర్శకుల కియోస్కును ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మ్యూజియానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరింత మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానించాలని నిర్ణయించింది. మొదటి విడతలో 1.75 లక్షలు, రెండవ విడతలో 25,000 ఇళ్ల వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్దిదారుల ఖాతాల్లో కేంద్రం అందించే 72,000 రూపాయల ఆర్థిక సహాయం జమ అవుతుంది. రాష్ట ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ప్రాజెక్టులో భాగంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 1 కోటి మందికి 1 కోటి చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఆకుపచ్చ ఎరుపు అంచుతో కూడిన కలర్ఫుల్ చీరలను ఎంపిక చేయగా సరస్ మేళాలో వీటికి విశేష స్పందన లభిస్తోంది. బతుకమ్మ దసరా పండుగల కోసం టీజీఎస్ఆర్టీసీ రాష్ట వ్యాప్తంగా 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 20 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీని బట్టి స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలుంటాయి. మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. దేశంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సీజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే తెలియజేశారు. ఫారెన్ ఫండింగ్ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం ఓటు హక్కు పరిరక్షణ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని, కేంద్రం ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: Welcome back, listeners. You're listening to Akashwani FM Rainbow 101.9 with me, RJ Namrata. So we are in the show called Namaste, Hello, Adab, and the time in the studio clock is 5 past 11. Just close your eyes for a second. Well, not if you're driving. Please keep them on the road. But seriously, imagine a world completely devoid of standards. It would be an absolute nightmare, right? You'd buy a simple light bulb, bring it home, find out the thread is 2 millimeters too big for your lamp. You travel to the next town and suddenly the traffic lights are blue, purple and orange instead of red, yellow and green. Standards are the reason we don't live in that beautiful mess. They are the ultimate specifications for quality, safety and efficiency. From the nuts and bolts holding your car together to the exact dimensions of the shipping containers crossing our oceans, standards ensure that everything just works seamlessly behind the scenes. Today is October 14th, which means it is officially World Standards Day. This day is all about celebrating the invisible heroes, the thinkers, engineers, and scientists at ISO, IEC, and ITU who make sure the entire world speaks the exact same technical language. So buckle up, because we are diving deep into how these unsung rules keep our chaotic lives perfectly in check. Sunte rahiye FM Rainbow 101.9. Rainbows ke saath hai life rangeen. Crazy.

0: పత్ని చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.
1: Welcome back, listeners. You're listening to Akashwani FM Rainbow 101.9 with me, RJ Namrata. Now, let's talk about something we literally cannot live without: our smartphones and the internet. Do you think we could stream our favorite music videos, make quick digital payments at the local store, or jump on smooth video calls with friends abroad without standards? Absolutely not. The tech world thrives on universal protocols, Wi-Fi, Bluetooth, 5G, and even the basic formatting of a JPG image exist because global experts sat down in a room and agreed on a uniform formula. As technology evolves at a lightning fast pace, especially with artificial intelligence and smart gadgets taking over our homes, World Standards Day reminds us that innovation needs a solid foundation. Standards don't hold back creativity, they actually give it the rails to speed up safely. Stay tuned to Akashwani FM Rainbow. Now we'll listen to another beautiful song.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి.

0: భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
0: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
0: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
0: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
0: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
1: భద్రతను నిర్ధారిద్దాం.
0: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ರೈನ್ಬೋ 101.9.
1: హే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
0: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: Welcome back, listeners. You're listening to Akashwani FM Rainbow 101.9 with me, RJ Namrata. The time in the studio clock is 12 past 12 and we are in the show called Namaste Hello Adab. Aaj ka din Indian cinema ke liye bahut badi deal hai. Aaj hum celebrate kar rahe hain us genius filmmaker ka birthday जिन्होंने हमें दोस्ती, रिलेशनशिप्स और लाइफ को एकदम नए लेंस से देखना सिखाया. यस, आई एम टॉकिंग अबाउट द बर्थडे गर्ल, द अल्टीमेट क्वीन ऑफ कूल सिनेमा, जोया अख्तर. लक बाय चांस से लेकर गली बॉय तक उनकी हर फिल्म एक इमोशन है. अगर आपने जिंदगी ना मिलेगी दोबारा देखकर अपने दोस्तों के साथ स्पेन का प्लान बनाया है जो आज तक कैंसिल हो रहा है, तो बॉस आप जोया अख्तर के यूनिवर्स के बहुत बड़े फैन हैं. तो चलिए इस मिड वीक वेंसडे मॉर्निंग को बनाते हैं एकदम फिल्मी और शुरू करते हैं इस सफर एक आइकॉनिक मूवी के सुपरहिट गाने के साथ. स्टे ट्यून टू एफएम रेनबो 101.9 विद मी आरजे नम्रता.
4: टिक टिक टिक

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
3: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
2: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయల్ సైంటిఫికల్లీ రీసెర్చ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?
4: తెలుసుకుంటే ఇన్వెస్టింగ్ సింపుల్, తెలుసుకుంటే ఇన్వెస్టింగ్ సింపుల్.
5: చిన్న మొత్తంతో

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.
3: वेलकम बैक टू एफएम रेनबो 101.9. मैं हूँ आपकी दोस्त आरजे नम्रता और हमारी सिनेमा आर में बात चल रही है द ब्रिलियंट जोया अख्तर की. जोया की सबसे खास बात पता है क्या है? वो जितनी खूबसूरत लग्जरी और फैमिली ड्रामास दिखाती है दिल धड़कने दो में, उतनी ही शिद्दत से हमें धारावी के गलियों का हिप हॉप रेवोल्यूशन भी महसूस करा देती है. 2019 में जब गली बॉय आई थी तब पूरे देश ने सिर्फ रैप म्यूजिक नहीं सुना था बल्कि अपना टाइम आएगा को एक एंथम बना लिया था. उन्होंने अंडरग्राउंड टैलेंट को जो ग्लोबल स्टेज दिया उसकी जितनी तारीफ करे उतनी कम है. तो चलिए थोड़ा सा एनर्जी लेवल और बढ़ाते हैं और सुनते हैं अ ब्यूटिफुल ट्रैक दैट इज कभी कभी बाय मुकेश एंड लता मंगेशकर जी. स्टे ट्यून्ड.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: वेलकम बैक लिसनर्स, आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9, आपकी आरजे नम्रता के साथ. हम सब लाइफ में हमेशा हीरो बनना चाहते हैं ना, बट ऑनेस्टली लेट्स गिव सम लव टू द गाइस हु प्लेड द बैड गाइस, बिकॉज बिना उनके हमारे हीरो बड़े कैसे बनते. कुछ याद आया? चलो एक बड़ी पुरानी मेमोरीज वाले जोन में चलते हैं. वो सीन याद है जहाँ शाहरुख खान सरसों के खेत में खड़ा है, मैंडलिन बजा रहा है और तभी बुलेट पर एक डैम एटीट्यूड में एक बंदा एंट्री मारता है जिसके बाल एकदम स्पाइक है. यस, आई एम टॉकिंग अबाउट कुलजीत फ्रॉम DDLJ. आज उनका यानी हमारे परमित सेती का बर्थडे है. तो मैंने सोची इस वेंसडे को थोड़ा फिल्मी बनाते हैं. अब एक सुपरहिट ट्रैक आ रहा है, वॉल्यूम बढ़ाइए और एंजॉय कीजिए.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ರೇನ್ಬೋ 101.9. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్ పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
2: అదేంది మామా, నేనెప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు, ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: Yes, welcome back, listeners. You're listening to Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrita. एक व्हाट्सएप मैसेज आया है अश्विन जी ने भेजा है, और वो है, इंसान भी क्या चीज़ है, दौलत कमाने के लिए सेहत खो देता है, सेहत को वापस पाने के लिए दौलत खो देता है, जीता ऐसे है जैसे कभी मरेगा नहीं, और मर ऐसे जाता है जैसे कभी जिया नहीं। वाह वाह, क्या है, क्या बहुत अच्छा है अश्विन जी, क्या बात है। वेरी गुड आफ्टरनून अश्विन जी। एंड नाउ वी विल लिसन टू अनदर ब्यूटिफुल सॉन्ग, बट बिफोर दैट लेट्स टेक अ शॉर्ट कमर्शियल ब्रेक।
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే నమ్రత. సుబహ సుబహ జబ్ హమ్ కామ్ పర్ నికల్తే హై నా, తో హమే లగ్తా హై కి హమారే రాస్తే మే కిత్నే సారే హర్డల్స్ హై. పర్ ఆజ్ మే ఆప్కో ఏక్ ఐసీ వర్క్ ప్లేస్ కి కహానీ సునానే వాలీ హూ, జిసే సున్కర్ ఆప్కా పూరా పర్స్పెక్టివ్ బదల్ జాయేగా. బాత్ హై 1974 కి. इंडियन इंस्टीट्यूट ऑफ साइंस बैंगलोर में एक यंग लड़की पढ़ रही थी जो पूरे डिपार्टमेंट में अकेली फीमेल स्टूडेंट थी. एक दिन उन्होंने कैंपस के नोटिस बोर्ड पर इंडिया की सबसे बड़ी ऑटोमोबाइल कंपनी टेल्को, जो आज टाटा मोटर्स है, का एक जॉब एडवर्टाइजमेंट देखा. पर उस एड के बिल्कुल नीचे एक लाइन लिखी थी, लेडी कैंडिडेट्स नीड नॉट अप्लाई, यानी लड़कियां अप्लाई नहीं कर सकती. किसी और को गुस्सा आता है और वो छोड़ देता है, पर इस 23 साल की लड़की ने सीधा एक पोस्टकार्ड उठाया और देश के सबसे बड़े इंडस्ट्रियलिस्ट JRD टाटा को एक चिट्ठी लिख दी. उन्होंने लिखा कि आपकी कंपनी देश के बदलाव की बात करती है तो फिर ये भेदभाव क्यों. ये चिट्ठी देखकर JRD टाटा ने ना सिर्फ उन्हें इंटरव्यू के लिए बुलाया बल्कि कंपनी के सारे रूल्स बदल दिए और वो बनी टेल्को की सबसे पहली फीमेल इंजीनियर. यस, आई एम टॉकिंग अबाउट द लेजेंडरी सुधा मूर्ति. चलिए इस कमाल की पावर और इंस्पिरेशन के साथ सुनते हैं आज का ये खूबसूरत ट्रैक.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. ఆప్ సున్ రే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్ జేన్ నమ్రత. సుధామూర్తి కి లైఫ్ హమే సికాతి హై కి తాకత్ సిర్ఫ్ ఆవాజ్ ఊంచీ కర్నే మే నహీ బల్కి సహీ జగహ పర్ స్టాండ్ లేనే మే హోతీ హై. టెల్కో మే కామ్ కర్నే కే బాద్ ఉన్హోనే అప్నే పతి నారాయణ మూర్తి కో ఇన్ఫోసిస్ ఖడీ కర్నే కే లియే అప్నీ సారీ సేవింగ్స్ 10,000 రూపే హస్తే హస్తే దే దియే. और जब इन्फोसिस देश की सबसे बड़ी टेक कंपनीज में से एक बन गई तो सुधा जी ने चकाचौंध की लाइफ नहीं चुनी. उन्होंने इन्फोसिस फाउंडेशन शुरू किया और अपनी पूरी लाइफ फिलान्थ्रफी और बुक्स लिखने में लगा दी. उन्होंने हज़ारों स्कूल्स में लाइब्रेरीज बनवाई, फ्लड विक्टिम्स की मदद की और आज उन्हें

మేలా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా

0: ಜೊತೆಗೆ ಅಂಡ ಜಾರಿ ಜೈವಾರು ಗ್ರಾಮೀಣ ಪೇದರಿಕ ನಿರ್ಮೂಲನಾ ಸಂಸ್ಥೆ ಗ್ರಾಮೀಣಾಭಿವೃದ್ಧಿ ಶಾಖಾ ತೆಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವಂ.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: वैसे दोस्तों, सुधा जी की ये जो सिंप्लिसिटी है ना, ये उन्हें बचपन से मिली थी. उन्होंने एक बार एक बड़ा प्यारा शेयर किया था. जब वो छोटी थी तो उनके दादाजी ने उन्हें सिखाया कि लाइफ में जब भी आपके पास कोई चीज़ ज़रूरी से ज़्यादा हो तो समझ लेना कि वो आपकी नहीं बल्कि किसी ज़रूरतमंद की है. उनके दादाजी कहते थे कि अगर तुम्हारे पास दो आम हैं और तुम दोनों खुद खा लेती हो तो वो सेल्फ सेंटर्डनेस है, पर अगर तुम एक आम किसी भूखे को दे देते तो वो इंसानियत है. बस यही छोटी सी बात उनके दिमाग में ऐसी बैठी कि आगे चलकर जब उनके पास करोड़ों रुपए आए तो उन्होंने उसे बैंक्स में रखने के बजाय देश के हज़ारों गरीब बच्चों की पढ़ाई और शिफा में लगा दिए. It's great, right? So let's listen to another beautiful song right now. Stay tuned to Akashwani FM Rainbow 101.9 with me, RJ Namrata.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Welcome back, Aap Sun Rahe Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrata. Hum baat kar rahe hain Sudha Murthy ji ke bare mein. Ek baar Heathrow Airport par London mein Sudha ji normal sari pehen kar executive class ke queue mein khadi thi. To wahan kuch sophisticated log unhe dekh kar

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: సరస్మేళ 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళ 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: वेलकम बैक लिसनर्स, वी आर ऑलरेडी एट द एंड ऑफ द शो। मुझे और बहुत सारे बातें करने का मन है, बट इट्स टाइम फॉर द नेक्स्ट एनर्जेटिक आरजे टू टेक ओवर। सो वी हैव स्पोकन अबाउट सो मैनी इंटरेस्टिंग थिंग्स एंड एन्जॉयड अ लॉट ऑफ अमेजिंग सॉन्ग्स एज वेल। स्टे सेफ, ड्राइव सेफ, स्टे पॉजिटिव एंड ऑलवेज स्टे ट्यून टू आकाशवाणी FM रेनबो 101.9। योर आरजे नम्रता साइनिंग ऑफ फॉर टुडेज शो।
1: చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీ తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

0: ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. గ్లోబల్ వెజ్ ఫుడ్ అందించే కొన్ని ప్రదేశాలు మనకి హైదరాబాద్ లో ఉన్న విషయం మనకు అందరికీ తెలుసు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెజ్ ఫేమస్ వంటకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. మనం ఈరోజు మరి మారిషస్ ఆహార సంస్కృతిపై, భారతీయ భోజ్పురి, సౌత్ ఇండియా, ఇంకా ఫ్రెంచ్, ఆఫ్రికన్స్ మరియు చైనీస్ వంటకాల ప్రభావం చాలా

ఉంది. సో మార్షస్ బాగా ఫేమస్ ఫుడ్స్ ఏంటి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి, సో వాటిని గురించి తర్వాత అందులో మరి వాటి తయారీ ఎలా ఉంటుంది దీనికి సంబంధించి కూడా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మార్షస్ శైలి పోలి ఉండే ఆహార పదార్థాలు రుచులు హైదరాబాద్లో కొన్ని, మరి ఆ ప్రభావాలతో ఉండే కొన్ని ఆహార పదార్థాలు మల్టీ క్యూసిన్ రెస్టారెంట్లలో లేదా గ్లోబల్ వెజ్ ఫుడ్ అందించే ప్రదేశాలలో మార్షస్కి సంబంధించిన కొన్ని స్పెషల్ ఐటమ్స్ మనకి హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. అవే కాకుండా ఇంకా మనం వాటిని ఇంట్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. జస్ని హైదరాబాద్లో వింటూనే ఉండండి ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఎఫ్ఎం రెయిన్బో 101.9. శ్రోతలకు ఒక గమనిక. విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 జత చేసి 2324-0852, మరొక నంబరు 040-2324-0853, మరొక నంబరు 040-2955-0923. ఫోన్ నంబర్స్ మరొకసారి 040 జత చేసి 2324-0852, 2324-0853, మరొక నంబరు 2955-0923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విజయ డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంపై.

0: अरे
1: अन्नी धंचे मनी धोले
0: वो कौन सा है।

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్లో. మనకి హైదరాబాద్లో దొరికే మార్షియస్ వంటకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మార్షియస్ స్పెషల్ వెజ్ వంటకాలు వచ్చేసి ఒక మూడు రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. దోల్పూరి ఒకటి, రొగైల్, అలాగే గెటెక్స్ పిమెంట్స్ అనే ఈ మూడు రకాల ఆహార పదార్థాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే మార్షియస్లో బాగా, ఇంకా ఈ మూడింటిలో కూడా బాగా ఫేమస్ వంటకం ఏంటి అంటే దోల్పూరి. ఇది మార్షియస్ జాతీయ వంటకం లాంటిది. పప్పు స్టఫింగ్తో చేసే ఈ పూరిని వివిధ రకాల వెజ్ కర్రీస్, చట్నీలతో తింటారు. మన దగ్గర దొరికే బొబ్బట్లు, పోలేలు, లేదా మనకి నార్త్ ఇండియాలో దొరికే దాల్ పూరి దీనికి దగ్గరగా ఉంటుంది. సో ఆ వంటకం గురించి మనం మరింత స్పెషల్గా అది ఎలా తయారు చేస్తారో కూడా మనం తెలుసుకుందాం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకొని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 040 జత చేసి 2324 0852 2324 0853 2355 0923. ఫోన్ నంబర్లు మరొకసారి 040 జత చేసి 2324 0852 0403 2925 0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.

0: ఫెడరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు జస్నీ, హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మార్షస్ లో దోల్పూరి గురించి మనం తెలుసుకున్నాం కదా. మరొకటి రుగైల్ అనే ఒక వంటకం కూడా ఉంది. టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, వివిధ రకాల ఫ్రెంచ్ కరివేపాకు మసాలాలతో చేసే ఒక ఘాటైన గ్రేవీ. ఇందులో పన్నీర్ లేదా ముక్కలుగా చేసిన కూరగాయలు కూడా వేసి వండుతారు. అది రుగైల్. తర్వాత గెటెక్స్ పిమెంట్స్ అనే ఒక వంటకం కూడా ఉంది. ఇవి మార్షస్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చి, శనగపప్పుతో చేసే ఈ వంటకం మన మసాలా వడలను కూడా పోలి ఉంటుంది. మనమైతే మసాలా వడ తింటుంటాం కదా, దానికి దగ్గరగా ఉంటుంది ఈ వంటకం. సో మార్షస్ వంటకాల్లో మరి ఇవి మూడు ఫేమస్. మరి అందరికీ అత్యంత ప్రసిద్ధమైన అక్కడి జాతీయ వంటకంగా పిలువబడే దోల్పూరి ఉంది కదా. మరి ఈ దోల్పూరి మన భక్ష్యాలకు, తర్వాత పోలేలకు ఇవి అంటుంటాం కదా. సో భక్ష్యాలకి, పోలేలకు, తర్వాత నార్త్ ఇండియా వంటకాలకు కూడా దగ్గరగా ఉండే ఈ దోల్పూరి వంటకం ఎలా తయారు చేస్తారు, దీని రుచి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మాట్లాడుకుందాం ఈ ట్రాక్ తర్వాత.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
3: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
2: కలిసి ముందుకు సాగుదాం.
3: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
2: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
3: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
2: నిరంతరం కట్టుబడి ఉంది.
3: బిఐఎస్

0: ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
0: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
0: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
1: భద్రతను నిర్ధారిద్దాం.
0: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జష్ని హైదరాబాద్ లో. దోల్పురికి తయారీ కోసం అవసరమైన మరి ఆహార ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం. సో మైదా పిండి లేదా గోధుమ పిండి ఒక 2 కప్స్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు పిండి కలుపుకోవడానికి సరిపడ, లోపల పెట్టే స్టఫింగ్ పప్పు మిశ్రమం కోసం పచ్చిశనగ పప్పు 1 కప్పు, జీలకర్ర పొడి వేయించింది 1 టీ స్పూన్. ఇవి కావలసిన పదార్థాలు. ఇక తయారు చేసే విధానం మరి సాంగ్ తర్వాత మనం తెలుసుకుందాం. సో ఆహార పదార్థాలు మనకు కావాల్సినవి ఏంటి అంటే మైదా పిండి లేదా గోధుమ పిండి, మైదా లేదా గోధుమ పిండి 2 కప్పులు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, నూనె 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు పిండి కలుపుకోవడానికి సరిపడ, లోపల పెట్టే స్టఫింగ్ పప్పు మిశ్రమం కోసం పచ్చిశనగ పప్పు 1 కప్పు, జీలకర్ర పొడి ఇది వేయించింది ఉండాలి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అవసరం ఉంటుంది. ఇవి కావలసిన పదార్థాలు.
1: బైక్లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూస్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో దోల్ పురి మార్చెస్ వంటకం తయారు గురించి మనం తెలుసుకుందాం. సో మనకు కావలసిన పదార్థాలు ఏంటనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇక తయారీ స్టెప్ వన్లో పచ్చిశనగపప్పును తయారు చేసుకోవడానికి శనగపప్పు శుభ్రంగా కడిగి కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత పప్పు మునిగేలా నీళ్లు పోసి కొద్దిసేపు వేడి చేసి మెత్తగా ఉడికించాలి. పప్పు మాడి పేస్ట్లా కాకుండా పట్టుకుంటే నలిగేలా ఉండాలి, అంటే పొడి పొడిగా ఉండాలి. ఉడికిన పప్పులో నీటిని పూర్తిగా వడగట్టి చల్లారనివ్వాలి. ఇంకా స్టెప్ టూలో స్టఫింగ్ సిద్ధం చేయటం. చల్లారిన పప్పును ఒక మిక్సీ జార్లో వేసి నీళ్లు పోయకుండా పొడి పొడిగా గ్రైండ్ చేయాలి. ఈ పప్పు పొడిలో వేయించిన జీలకర్ర పొడి మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దోల్ పూరిలో పెట్టే స్టఫింగ్ రెడీ అయింది. ఇంకా ప్రిపరేషన్, మరి ఇంకేంటి దాన్ని ఎలా చేయాలి, మరి ఆ స్టఫ్ ఎలా ఆ పూరిలో పెట్టాలి, మరి ఎలా పూరిని కాల్చాలి అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ ట్రాక్ తర్వాత. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
3: పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం జెస్నీ హైదరాబాద్. సో దోల్ పూరి ప్రిపరేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మార్షస్ వంటకం ఇది. స్టెప్ త్రీలో పిండిని సిద్ధం చేయడం. ఒక గిన్నెలో మైదా పిండి లేదా గోధుమ పిండి వేసేసి దానికి కొంచెం పసుపు, ఉప్పు మరియు కొద్దిగా నూనె వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చాలా మెత్తగా, చపాతి పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిపై కొద్దిగా నూనె రాసి మూత పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. సో ఆ పిండిని మొత్తం కలిపి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఆ ముద్ద పైన కూడా కొంచెం ఆయిల్ రాసేసి 30 నిమిషాలు అలా పెట్టాలి. తర్వాత పూరీలను తయారు చేసుకొని విధానం. కలిపిపెట్టిన పిండిని చిన్నగా నిమ్మకాయ సైజులో ఒక ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను పూరీలా కొద్దిగా ఒత్తి దాని మధ్యలో 2 చెంచాల పప్పు పొడిని, ఇంతకుముందు తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టాలి. పిండి అంచులను దగ్గరగా తెచ్చి పప్పు బయటకు రాకుండా పూర్తిగా మూసేయాలి. బొబ్బట్లకు మనం ఎట్లయితే మూసేస్తామో అట్లా మూసేసి మళ్ళీ ఉండలా చుట్టించాలి. ఇంకా ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ, అంటే ఇప్పుడు ఈ

కొండల మీద మామూలుగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రలతో నిదానంగా వీలైనంత పలుచగా చపాతీలా వాటిని చేయాలి. రెండు వైపులా కొద్దిగా నూనె లేదా నెయ్యి రాస్తూ వాటిని చపాతీలాగా తయారు చేసుకోవాలి. లేత బంగారు రంగు చుక్కలు వచ్చే వరకు, అంటే మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్నవి మనం పేన మీద వేసిన తర్వాత ఆ బెల్ దోల్పూరి మీద బంగారు రంగు చుక్కలు వచ్చేంత వరకు తరతరగా కాల్చాలి. అంటే ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి సైడ్స్ మారుస్తూ ఉండాలి. ఎక్కువసేపు కాలిస్తే పూరి గట్టి పడుతుంది. సో మరి ఇది గట్టిగా ఉంటే బాగుండదు, మెత్తగా ఉండాలి. ఇలా టూ సైడ్స్ వేగంగా మారుస్తూ దీన్ని పూర్తి చేయాలి. అంతే రుచికరమైన మార్షెస్ స్టైల్ దోల్పూరి ఇప్పుడు సిద్ధమవుతుంది. మార్షెస్లో దీనిని టమాటో రుగైల్, టొమాటో గ్రేవీ, బటర్ బీన్స్ కర్రీ, కొత్తిమీర చెట్టుతో కలిపి రోల్స్, అంటే ఈ ఆహార పదార్థాలని ఈ రోటీలో వేసి దీన్ని రౌండ్ చేసి తింటూ ఉంటారు. అండ్ స్ట్రీట్ ఫుడ్లో కూడా ఇది బాగా ఫేమస్ మార్షెస్లో.

సో మరి ఈరోజు మన జష్నీ హైదరాబాద్లో మార్షియస్ స్పెషల్ ఫుడ్, మరి బాగా ఫేమస్ అయిన దోల్ పూరి గురించి మనం తెలుసుకున్నాం.

0: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిని ఈరోజు సందర్శించి కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. సాయంత్రం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయాధికారులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. శాంతియుత స్థిరమైన సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్ ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. హైదరాబాద్ హైటెక్స్లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత భారత్ లక్ష్యానికి కేంద్రంతో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. నవరాత్రి ఉత్సవాల భాగంగా కరీంనగర్లోని అమ్మవారి ఆలయంలో నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పిండితో లింగాకారం ప్రతిష్ఠించి అభిషేకం చేసి దీపాలు వెలిగించిన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి సేవతో పాటు దాండియాలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో 7,448 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట ప్రయోజనాల ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలనీనో నేపథ్యంలో వ్యవసాయంతో పాటు పాడి గొర్రెల పెంపకం కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు అదనపు లాభాలు పొందాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ

సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, పాటల ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడ్ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: నిర్వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూశారు రెయిన్బో మ్యాట్నీ షోలోకి. ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త, తెలుగు తమిళ చిత్రాల్లో ఎక్కువ నటించి తెలుగు తమిళ చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శివబాలాజీ. నటించింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగు తమిళ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు అందించారు. మరిన్ని కొత్త వినూత్న పాత్రల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నారు. వారి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాట్నీ షోలో.
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రం నుంచి మన తెలుగు సినిమాకు పరిచయమయ్యారు శివబాలాజీ.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షోలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హీరో శివబాలాజీ గురించి. మరి అనుకున్నట్టుగా 2003లో విడుదలైన ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ అనే చిత్రం ద్వారా మన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకున్న శివబాలాజీ సినిమా రంగంపై ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించారు. సో ఈరోజు వారి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సో ఈ సందర్భంగా రెయిన్బో ఎఫ్ఎం విష్ చేస్తుంది వారు మరిన్ని మంచి చిత్రాల్లో నటించి మంచి విజయాల్ని అందుకోవాలని.

0: कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు రెయిన్బో మ్యాట్ని షోలో. శ్రోతలకు ఒక గమనిక, విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకు ఏమైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 040-2324-0853, మరొక నంబరు 040-2955-0923. ఫోన్ నంబర్స్ మరొకసారి 040-2324-0852, 040-2324-0853, 040-2955-0923. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విజయ డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. మ్యాట్నీ షోలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హీరో శివబాలాజీ గురించి. 17 సంవత్సరాల నుంచే మరి వారి తండ్రి గారు నడిపే కంపెనీని చూసుకోవడం మొదలుపెట్టారు. 20 సంవత్సరాలకే తన సొంత కంపెనీని స్థాపించారు. తర్వాత మరి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వ్యాపారం లేదా సినిమాలో ఏదో ఒక రంగంలో కంటిన్యూ అవ్వమని తండ్రి సలహా ఇవ్వడంతో 22 ఇయర్స్లో అంటే తనకి 22 ఇయర్స్ ఉన్నప్పుడు సినీ రంగంలోకి వచ్చేసి మరి సినిమా రంగంలోనే స్థిరపడ్డారు. ఇది మా అశోక్ గారికి, ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ ఫస్ట్ సినిమా. తర్వాత ఎలా చెప్పుననే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. సో ఇలా తన సినీ కెరీర్ ప్రారంభమైంది శివబాలాజీ గారిది మన తెలుగు ఇండస్ట్రీలో.

చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347-6126.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. హీరోగా కంటిన్యూ అవుతూనే మరి సపరేట్ గెస్ట్ రోల్స్ కానీ క్యారెక్టర్స్ కూడా ప్లే చేశారు. మరి మంచి రోల్స్లో కనిపించారు శివబాలాజీ, దోస్త్, ఆర్యా 2, సంక్రాంతి, కుంకుమ, పోతే పోని ఇలాంటి కొన్ని మూవీస్లో, అలాగే అన్నవరం సినిమాలో కూడా మరొక రోల్లో కనిపించారు శివబాలాజీ.

0: తర్వాత వచ్చిన దోస్త్ సినిమాలో ఆర్యాగా, దోస్త్ సినిమాలో కూడా మంచి రోల్లో కనిపించారు హీరోగా. ఆర్యా మూవీలో శివబాలాజీ పోషించిన అజయ్ పాత్రకి మంచి నటుడిగా పేరు రావడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక మంచి స్టార్గా నిలిచారని చెప్పొచ్చు. తర్వాత వచ్చిన సంక్రాంతి చిత్రంలో వెంకటేష్ శ్రీకాంత్లకు తమ్ముడిగా నటించారు. కాటమరాయుడు చిత్రంలో శివరాయుడు పాత్రలో, అలాగే స్నేహమేరా జీవితంలో మోహన్ రోల్లో, శాకుంతలంలో మాధవ్యం రోల్లో, తర్వాత సింధూరంలో సింగన్న, తర్వాత కన్నప్ప చిత్రంలో కుమారదేవ శాస్త్రి అతిథి పాత్రలో కనిపించారు శివబాలాజీ.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान CP ग्राम्स की समाधान दीदी.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో. సో మరి ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తర్వాత అతిథి పాత్రల్లో, అలాగే హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న శివబాలాజీ మరిన్ని మంచి రోల్స్లో కనిపించి మరిన్ని సక్సెస్లీ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి శివబాలాజీ గారికి రెయిన్బో ఎఫ్ఎం నుంచి బర్త్డే విషెస్ చెప్తాం. అండ్ లిజనర్స్ అందరూ కూడా, మరి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటుంటారు, మరి ఆ ఫ్యాన్స్ నుంచి కూడా శివబాలాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా రెయిన్బో ఎఫ్ఎం మ్యాట్నీ షో నుంచి.
2: ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15-20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేసి

0: సార్ అంటే
1: అంటే అది ట్రస్ట్ వర్దీ అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయల్ సైంటిఫికల్లీ రీసెర్చ్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16 వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 040-23-24-0852, 040-23-24-0853, మరొక నంబరు 040-29-55-0923. మర్చిపోకండి, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం మీ FM వివిధ భారతి 102.8 MHz పై.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఈరోజు మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎలనీనో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సీనియర్ మహిళల T20 ట్రోఫీ కోసం హైదరాబాద్ జట్టుకు ఎంపికైన తాటి కృష్ణవేణిని మంత్రి సీతక్ అభినందించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీలో ప్రతిభ చాటిన కృష్ణవేణి మహిళా క్రికెట్ రంగంలో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్తో భేటీ అయ్యారు. ఈరోజు డీజీపీ కార్యాలయంలో ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకనామీ ఫోరంలో ఆయన ప్రసంగించారు. యునైటెడ్ కింగ్డమ్లోని వేలెస్లో జరిగిన ఎక్సర్సైజ్ కేంబ్రియన్ పెట్రోల్ 2026లో భారత సైన్యానికి చెందిన అస్సాం రెజిమెంట్ దళాలు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాయి. ఈ సవాలుతో కూడిన సైనిక గస్తీ విన్యాసంలో తమ బృందం 100కు పైగా జట్లతో పోటీ పడిందని భారత సైన్యం తెలిపింది. ఈ విన్యాసం అక్టోబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగింది. వైరస్ల దాడి సమయంలో ఇంటర్ఫిరాన్ సిగ్నలింగ్ విఫలమైన కణాలను కాపాడే బ్యాకప్ రక్షణ మార్గం ఉందని హైదరాబాద్ సీసీఎంబీ పరిశోధనలో తేలింది. ఎంఏవీఎస్ ప్రోటీన్ మైటోకాండ్రియా నిర్మాణాన్ని కాపాడుతూ ఆర్ఎన్ఏ వైరస్ల వృద్ధిని సమర్థంగా అడ్డుకుంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతిని సాధించింది. 2015 నుంచి 2024 మధ్య కాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది.

విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారాషూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావటము, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు ఈ పొద్దులోకి. ఈ పొద్దులోకి వెళ్ళడానికి ముందు శ్రోతలకు ఒక గమనిక. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు ఉపయోగాలు వినియోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాటి నాణ్యత లభ్యత ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోనిన్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యేక ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853 29550923. ఫోన్ నంబర్లు మరొకసారి ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853 29550923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి విజయ ప్రోడక్ట్స్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉపయోగాలు వినియోగం గురించి తెలుసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి

మీరు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఈ పొద్దు వరల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, ఇంకా వినియోగదారులలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఈరోజును జరుపుకుంటారు. అయితే 1946 సంవత్సరంలో 25 దేశాల ప్రతినిధులు లండన్లో అందరూ సమావేశమై అంతర్జాతీయ ప్రమాణాల సంస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంలోనే నిర్ణయం తీసుకున్నారు.

ಹೋಗ್ತಾರ.

వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం. ఈ పొద్దు శ్రోతలకి ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16 వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకొని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నంబరు 2324-0853, మరొక నంబరు 2955-0923. ఫోన్ నంబర్లు మరొకసారి ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మర్చిపోకండి, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సార్థి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఈ పొద్దులో. ఈరోజు వరల్డ్ ఎగ్ డే కూడా జరుపుకుంటున్నాం. సాధారణ

రంగులమయం మీరున్నారు ఈ పొద్దులో. ఈరోజు వరల్డ్ ఎగ్ డే కూడా జరుపుకుంటున్నాం. సాధారణంగా అక్టోబర్ నెలలోని రెండవ శుక్రవారం జరుపుకునే ఈ దినోత్సవాన్ని కొన్ని సందర్భాలలో అక్టోబర్ 14th రోజు కూడా జరుపుకుంటారు. అయితే ఎగ్లోని పోషక విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మరి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో మరి ఈ రోజుల్లో పోషక విలువల లోపంతో మరి చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా మరి చిన్నపిల్లల్లో పోషక విలువలు కూడా కొరత ఏర్పడుతుంది. సో మరి వాళ్ళందరూ కూడా ఈ పోషక విలువలు లోపం నివారించడానికి మరి ఎగ్ ఇంపార్టెన్స్ తెలియచేసే ప్రయత్నం చేస్తుంది ఈ దినోత్సవం.

మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే, అరే ఓ 90 ఇలాగ ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరో చూద్దాం. నీయా

0: కలుజుతే హుషారు ఎందింటావు రావు పులిని పప్పు షారు
1: కోసి గొంగడి మా కట్టు బొట్టు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం పట్టు అమ్మలి గట్క మాది రాసా పుటక పూట పూట మాకే దసరా
2: దోస్.

0: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
0: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
0: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
0: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
1: భద్రతను నిర్ధారిద్దాం.
0: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఈ

0: ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం. ఈ పొద్దు ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త అమర్త్యసేన్ సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గాను 1998 అక్టోబర్ 14 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు అమర్త్యసేన్. సో మరి అమర్త్యసేన్ గారు చేసిన విశేష కృషికి మరి 1998 అక్టోబర్ 14 మరి వీరు ఆ అవార్డుకి ఎంపికయ్యారు. మరి అందరికీ తెలుసు నోబెల్ బహుమతి ప్రాముఖ్యత, ఇది అంత తొందరగా వచ్చేది కాదు. సో ఈ నోబెల్ బహుమతి వచ్చింది అంటే ఖచ్చితంగా మరి వాళ్ళు ఎంతో విశేష కృషి చేస్తే కానీ ఈ అవార్డును వాళ్ళు తీసుకోలేరు. సో మరి ఈ సందర్భంగా మరి వారి సేవలని మనం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం. ఈ పొద్దు అమెరికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా అహింసా పద్ధతిలో పోరాడినందుకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వీరికి 1964 అక్టోబర్ 14 నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. సో మరి వీరు చేసిన పోరాటం కూడా చరిత్రలో మర్చిపోలేదని మనం చెప్పొచ్చు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. వారి అహింస పోరాటం, అలాగే మన గాంధీజీ గారి అహింస పోరాటాన్ని కూడా కంపారిజన్ చేసుకుంటూ కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ సందర్భంగా వారికి నివాళి.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే.

మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు. కిసుకున్న ఈ కిసుకులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి.

0: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: FM Rainbow 101.9
2: నిర్వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం ఈ పొద్దు. స్వాతంత్ర సంగ్రామం తరువాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేసి మరి అట్టడుగున ఉన్న ఎన్నో వర్గాలని పైకి తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని ప్రతిరోజు మరి ఏదో ఒక సందర్భంలో అందరూ గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు. సో మరి ఈరోజు కూడా వారు చేసిన ఒక పని గురించి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14 బౌద్ధ మతాన్ని స్వీకరించారు. తన అనుచరులు చాలామంది లక్షల్లో కలిసి బౌద్ధ మతం స్వీకరించారని చెప్తారు. దీన్ని సామాజిక ఆధ్యాత్మిక విప్లవ దినంగా కూడా భావిస్తారు. సమాజంలో సమానత్వం అంతా ఒకటే అనే ఉద్దేశాన్ని చెప్పడానికి, తర్వాత అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావడానికి వారు చేసిన కృషి అనన్య సామాన్యం, మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఈ రోజున కూడా వారు ఒక మంచి కార్యాన్ని చేపట్టి మరి బౌద్ధవతాన్ని మరికొంతమందిని తీసుకొని కొన్ని లక్షలాది మందిని తీసుకెళ్ళి మరి మతాన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతిని ప్రేమను తర్వాత అంతా సమానమనే ఒక నినాదాన్ని సమాజంలో మరి అందరికీ తెలియచేసే ప్రయత్నం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఈ సందర్భంలో మనందరం కూడా మనస్ఫూర్తిగా నివాళి అర్పిద్దాం.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
4: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
3: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
4: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
3: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
4: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
3: మీ అనుభూతిని
4: మీ మాటల్లో
3: మా శ్రోతలతో పంచుకోండి.
4: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
3: readwithrainbow2026@gmail.com కు పంపండి.
4: మీ రీడింగ్ జర్నీ
3: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
4: రెయిన్బోతో పంచుకోండి.
3: రీడ్ విత్ రెయిన్బో.
4: రీడ్ విత్ రెయిన్బో.

0: ఇప్పుడు వార్తాముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శతాబ్దాలుగా సాగిన సాంస్కృతిక మార్పిడి, జ్ఞాన పంపిణీ ప్రక్రియలు దేశ నాగరికత ప్రస్థానాన్ని తీర్చిదిద్దాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సాంస్కృతిక సంబంధాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నలంద వంటి విద్యా కేంద్రాలు భారతదేశం, ఆసియాలోని ఇతర ప్రాంతాల మధ్య జ్ఞాన మార్పిడిని బలోపేతం చేశాయని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు బాహుబలి మోటార్లను మంత్రి ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026 ఫెలోసేషన్కు ఈ గడువును 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. జిల్లా సీఈఓలు, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రజాభవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టుల్లో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. కర్ణాటక 9, మహారాష్ట్ర 7 అవార్డులు గెలవగా 5 అవార్డులతో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. మధ్యస్థ శక్తులు అంగీకరించిన నిబంధనల అమలులో ఏకాభిప్రాయము, పరస్పర అవగాహన, స్వప్రయోజనాలు కీలక పాత్ర పోషిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మాట్లాడుతూ, బెదిరింపుల ద్వారా ఒక దేశం మరొక దేశానికి షరతులు విధించే శకం ముగిసిందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని, ఇందులో విస్తృత శ్రేణి దేశాలు ప్రపంచ వ్యవహారాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. సిబ్బందితో కలిసి బతుకమ్మ పాటలు పాడి పూల పండుగలో మహిళా ఉద్యోగులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈరోజు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: Bone 101.9.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: ಮೀಟ್ ದ ಸ್ಟಾರ್.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్క నోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
0: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
2: శ్రోతలకు ఒక గమనిక, విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వినియోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోనిన్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853 29550923. ఫోన్ నంబర్లు మరొకసారి, ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853 29550923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. గుర్తుంచుకోండి, ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.
2: శరణమయ్యప్ప.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ఎస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో టైం 5:45 దాటి 9 సెకండ్లు. సో మరి ఈరోజు తాజా ట్యూన్స్కి సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసింది. మీ నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ రాజేష్. మరి కాసేపట్లో ఇది మన చట్టం కార్యక్రమంలో గృహహింస నుంచి మహిళల పరిరక్షణ ఈ అంశం గురించి న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. దానిలోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో 4 గోడల మధ్య బయటకి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహహింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాళ్ళకి కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళని పిలిచి మాట్లాడటము, జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటామన్నమాట, వ్యక్తులు, దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా వస్తాయన్నమాట.
0: మీరు అంటున్నట్టు మహిళలకి ఒక వరంగా చెప్పుకోవచ్చు అన్నారు. చట్టం ప్రకారం చట్టపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయి?
1: ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక గృహం లోపల అనేక మంది మహిళలు ఉంటారండి. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టవచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆశ్రయంగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు. కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త

0: పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహహింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహహింసలకు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేము. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కొక్కసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడున్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, ఒక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహహింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూజ్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూజ్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం లోపల, ప్రతి జిల్లా కలెక్టర్ ఆ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారనమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక హింస, ఆర్థిక హింస అనేటప్పటికీ ఇప్పుడు ఏమవుతుందంటే డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు ఇంకా డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి లేకపోతే కారు కొనివ్వండి లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి, ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది. అదే ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుందన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సమస్య కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది, సఖీ అనేది ఒక సెంటర్ ఉంది, అక్కడికి పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారింట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ, తిండికి కానీ, లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, నేను కుట్టు మిషన్లో కానీ ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళు చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరఫీదు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశేవేత అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా, ఇమీడియట్గా వారికి న్యాయపరమైన సేవలు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?
0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షంలో అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ మూడు నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం, తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి, రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు, దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట. అంటే సగం క్రిమినల్ సగం సివిల్, కానీ చట్ట ప్రకారం ఇది పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణ ఇక్కడికి ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అని. అంటే సివిల్ మ్యాటర్ చేయకూడదు, అది వాస్తవమే, మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు, ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లో ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు

0: ఎప్పుడైతే ఈ లీగల్ కౌన్సిలింగ్ కానీ తాత కోర్టు వరకు వెళ్ళడం, తాత పిలిపించడం, మాట్లాడడం కానీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరు ఎవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ రోహింసకు గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమే మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారికి సంబంధించిన బంధువుల కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే దానికి ఏమైనా,
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, వాళ్ళు అక్కడే ఉండి ఉంటుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే ఆర్థిక సహాయం మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందవచ్చు అట్లానే. తర్వాత తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటూ ఉంటాం అన్నమాట, అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు వారు ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానో రక్షణ ఉత్తర్వులు కానీ, తర్వాత నివసించే హక్కు అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత అతను కలిసి ఉండే పరిస్థితి లేదు, కానీ ఆమె బయటికి కూడా పోయి ఉండలేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారని ఇది లేదు, తర్వాత పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారనమాట. అంటే భర్త ఉన్న ఇంట్లోపల ఆమె కూడా నివసించే హక్కు, అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, తల్లి ఉంటారు తండ్రి ఉంటారు అందరూ ఉండాలని పడితే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు, ఆ ఇంటికి కావాల్సిన కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి, ఎవరు భర్తనే భరించాలి, అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట. ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే మానిటరీ రిలీఫ్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతంది, తీసుకెళ్ళి ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను, నేను బుక్స్ కొనను, తర్వాత యూనిఫామ్ ఇవ్వను, తర్వాత ఇంకా ఇప్పుడు అదొకటే కాదు కదా, ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు ఏదో ఇది అవుతుంటుంది, అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతంది అనమాట. వాటన్నిటి కూడా సపరేట్ సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది. అదే మీరు ఇందాక అడిగినట్టుగా వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట, ఉంది వాటి ఏమని చెప్తారు తప్పించి. అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇక్కడ ఇష్యూ వస్తే, అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు 15 ఇయర్స్ కావచ్చు,
1: హక్కులు స్పష్టంగా వెల్లడించారు
0: ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రతిదానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్, మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఆ మిగతా చట్టాలు అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట.
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి, చాలామంది మనం పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేకపోతే సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏంటి అనేది. ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అనమాట. అలాగే బాధితులకి మద్దతు ఇవ్వడం అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని చేయటం, తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అనంటే మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి. అలాగే హింసను అరికట్టడం, తర్వాత బాధితులకు న్యాయం చేయడం, తాత కుటుంబాల్లో హింసను తగ్గించడం, తాత మహిళా సాధికారత.
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో గృహహింస నుంచి మహిళల పరిరక్షణ అనే అంశం గురించి న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
2: ఒక కొత్త

0: ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
0: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. ఇప్పుడు మనం ఉన్నాం జెన్ జీ షోలో. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 6:42 అయితే అవుతుంది. ఈరోజు సరస్ మేళా 2026 హెచ్ఎండిఏ గ్రౌండ్స్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నెక్లెస్ రోడ్డు సరస్ మేళా 2026కి సంబంధించి మనకి ఆర్జే కీర్తి లైవ్ కవరేజ్ ఇస్తుంది. ఆ అప్డేట్స్ విందాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: FM Rainbow 101.9.

0: పిల్లలకి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: శ్రోతలకు గమనిక, విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వినియోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 040 జత చేసి 2324085 2, 2324085 3, 2955 0923. గుర్తుంచుకోండి, ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత.

0: సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కును ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
0: భద్రతను నిర్ధారిద్దాం.
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: Meet the Star.
3: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్ద

0: ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. సరస్ మేళా 2026 ఎట్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దగ్గర, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్. దానికి సంబంధించి మనకి ఆర్జే కీర్తి లైవ్ కవరేజ్ ఇస్తుంది, విందాం. హలో కీర్తి.
3: హాయ్ కోసం రెయిన్బో లిజనర్స్ అండి, వాళ్ళు నేను ఎక్కడున్నానో తెలుసా? సరస్ మేళా 2026 మన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో చాలా అద్భుతంగా, చూసినంత సేపు ఇంకా చూడాలి చూడాలి అనిపించేలాగా ఉంది. ఈ 9 రోజులు బతుకమ్మ పండుగ అవ్వడంతో ఇవాళ 5వ రోజు అట్ల బతుకమ్మ సెలబ్రేషన్ అవుతుంది. ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ కలిసి చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళతో కూడా నేను జాయిన్ అవ్వడానికి. మీన్వైల్ మరి మనకు అప్డేట్స్ కూడా కావాలి కదా, అందుకే అటు ఇటు అంటూ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. వినోద్, నువ్వు రెడీగా ఉన్నావా నేను చెప్పే విషయాలు వినడానికి?
2: Yes, yes, కీర్తి, please.
3: ఓకే, అండ్ అంతేకాదు ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఒక్క ప్లేస్ అని చెప్పలేము, చాలా ప్లేసెస్ నుండి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ ముఖ్యంగా వరంగల్ నుండి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర అని బోర్డ్ కూడా ఉంది. అంటే ఫుడ్ రిలేటెడ్ గా కొంచెం సెపరేట్ గా ఉంది. అండ్ అలాగే నేను ప్రస్తుతం వెతుకుతున్నటువంటి దారిని ఎంచుకొని ఇక్కడ హైదరాబాద్ వచ్చి స్టాల్స్ పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది అని కొంతమంది చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం.
2: ఓకే,
3: మనం ఇంట్లో ఒక మంచి పాట వింటుంటే బాగుంటుంది.
2: షూర్ షూర్ కీర్తి, తప్పకుండా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. సరస్ మేళా 2026 హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్, దానికి సంబంధించి మన కీర్తి అయితే లైవ్ కవరేజ్ ఇస్తుంది. చూద్దాం. హలో కీర్తి.
1: మనకి చూడడం కాదు వెళ్ళే, ఇంకా ఇప్పుడు మనతో ఉన్నారు డైరెక్టర్ జాన్సన్ సార్. గత 3 సంవత్సరాలుగా ఈయన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారన్నమాట. 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే 3 సంవత్సరాలుగా ఈ కమిటీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి జాన్సన్ సార్ తీసుకోవడం జరిగింది. సో ఈ మేళాకి సంబంధించిన మరిన్ని విశేషాలు డైరెక్ట్ గా జాన్సన్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్.
2: హలో, నా పేరు జాన్సన్ అండి, నేను డైరెక్టర్ ని. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క సరస్ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ కేఓటర్ తెలంగాణ. సో ఇందులో ఈసారి ఏంటంటే మనము ఈ యొక్క దసరా హాలిడేస్ లో ఏంటంటే మనకి ఇక్కడ ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి హెచ్ఎండిఏ గ్రౌండ్ లో చాలా మంచి లొకేషన్ ఇది. ఈ 4 కోడల్లో ఇది ఉంది కాబట్టి వచ్చి పోయే వాళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా ఇందులోకి రావటానికి చాలా ఆస్కారం ఉంటది. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఈసారి మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో భాగంగా గత సంవత్సరం మేము శిల్పారామం పక్కన ఉన్నటువంటి ఇందిరా మహిళా శక్తి బజార్ లో పెట్టాము. అక్కడ కూడా దాదాపు 280 స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. 2024లో ఇదే నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో కూడా 250 స్టాల్స్ తోటి పెట్టుకోవడం జరిగింది. ఈసారి ఇక్కడ హెచ్ఎండిఏ గ్రౌండ్ లో మన ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి ఈ ప్రదేశంలో 225 వివిధ రకాల ఉత్పత్తులు మన యొక్క సెర్ప్కు సంబంధించి ఎస్ఎస్జి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లా నుంచి కూడా కనీసం 3 4 ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడికి పిలిపించి దాదాపు 100 మందిని తెలంగాణ నుంచి మనం ఇక్కడికి పిలిపించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 125 మందిని ఇక్కడికి వాళ్ళు చేసేటువంటి హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, న్యాచురల్ ఫుడ్స్, లైవ్ ఫుడ్స్ వీటన్నిటికి సంబంధించి రకరకాల ఉత్పత్తులు వాళ్ళు గ్రామీణ మహిళలు వాళ్ళకు తెలిసినటువంటి యొక్క నాలెడ్జ్ తోటి మా ద్వారా ఇచ్చినటువంటి కొంత ట్రైనింగ్ తోటి వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఇక్కడ నిర్వహించుకొని మంచి సేల్స్ వస్తుంది. 3 సంవత్సరాల కంటే కూడా ఇప్పటికి దాదాపు 1 వారం రోజులైంది 2,91,00,000 సేల్స్ ఈ నిన్నటి వరకు ఇది రికార్డ్ అవడం జరిగింది. 2,00,000 మంది ఇప్పటి వరకు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 7వ తారీఖు నాడు స్టార్ట్ అయింది మరియు 18th తోటి ఇది ఎండ్ అయిపోతుంది బిఫోర్ దసరా. ఎందుకంటే దసరా కూడా మన వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళి పండుగలు చేసుకోవాలి కాబట్టి ఒక మంచి సమయంలో దసరా హాలిడేస్ అనే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ రకాల హ్యాండ్లూమ్స్ ముఖ్యంగా ఆడవాళ్లకు సంబంధించినటువంటి శారీస్, ఆ రిలేటెడ్ డ్రెస్ మెటీరియల్స్, కొన్ని హ్యాండ్ మేడ్ సంబంధించినటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా చాలా ఈజీగా అంటే లోపలకు వచ్చేసి వాళ్ళు లోపల ఇంకోట ఇంకేందండి ఈసారి ఈ ప్రదేశం అంతా కొంచెం వేడిగా ఉంది కాబట్టి లోపల కూడా మనము మంచి ఎయిర్ కండిషన్ పెట్టడం జరిగింది ఈసారి. అంటే లోపలికి వచ్చినటువంటి మన కస్టమర్స్ ఎవరైనా సరే ఒక అరగంటలో ఉండి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా చల్లగా ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని ప్రతి స్టాల్ని కూడా విజిట్ చేసుకుంటూ వాళ్ళు ఈ యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి మన ఆర్టిజన్స్ అందరికి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఆర్టిజన్స్ అందరికి కూడా మేము ప్రతి సంవత్సరం లాగే ఫ్రీ అకామిడేషన్ ఇవ్వటమే కాకుండా వాళ్ళని అక్కడి నుంచి ఈ యొక్క ప్రదేశాన్ని తీసుకొని రావటం, ఈ ప్రదేశాన్ని నుంచి వాళ్ళని తిరిగి మళ్ళీ అకామిడేషన్ తీసుకొని వెళ్ళటం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఫ్రీగానే మన తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళందరికీ కూడా చాలా ఫ్రీగా అందజేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా ఆర్టిజన్స్ అందరూ కూడా చాలా మంచిగా ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు.
1: మరి కాసేపట్లో
0: ఓకే ఓకే కీర్తి.

0: ఎస్, మనకి సరస్మేళ 2026 హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దగ్గర అవుతుంది. బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్, దానికి సంబంధించి మన ఆర్జే కీర్తి అయితే లైవ్ కవరేజ్ ఇస్తుంది. లెట్స్ లిజన్.
1: వండర్ఫుల్ మేళా, చాలా చక్కగా జరుగుతుంది. అంటే స్టాల్స్ దగ్గరికి వెళ్తున్నాను నేను. చాలా మంది ఇక్కడ స్టాల్స్ పెట్టుకుని ఉన్నారు ఒక్కొక్కరితో. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ గ్రూప్ లో ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కనుక్కుందాం ఇప్పుడు మనం. వినోద్
0: ఆయుధ్నర్స్
1: అందరికి నిజంగానే ఒక ట్రీట్. సరస్సు మేళాకి మీరు కూడా డైరెక్ట్ గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ అండి, మీ పేరు? మీ పేరు? ఓ, ఆలో మాట్లాడుతున్నాను. ఆల్ ఇండియా రేడియో సేవ్.

0: स्टॉल चला रहे हैं आप? तो आपको कुछ ट्रेनिंग दी है?
1: ऐसा नहीं है,
0: तो आप कौन? तो कुछ बोले आपके बिजनेस के बारे में?
1: अभी मैं देख पा रही हूँ, चल रही है।
0: ठीक है, आप बिना पढ़े तो भी आपका काम इतना अच्छा पंडल बोमल अंदर में उन्नाई बोमल कूड़ा సొంతంగా తయారు చేస్తారా? ఆ ఫోన్ సే కరే ఆర్ కుచ్ ట్రైనింగ్ ఐసా కుచ్ లియా క్యా ఇస్తో?
1: యా లో పెహలే సే కామ్ కర రహి హూ,
0: పెహలే
1: కామ్ పెహలే.
0: ఆపకే ఫ్యామిలీ మే కోయ్ తో భీ థా ఐసా కర్తే హో?
1: హా, క్యా ఫ్యామిలీ ఐసా హీ కామ్ కర్తే
0: హూ. థాంక్ యూ. ఆప్కా నామ్?
1: సీతా దేవి.
0: సీతా దేవి. ఆప్ కహా సే?
1: రాజస్థాన్ సే.
0: రాజస్థాన్ సే. సో వినోద్ ఇక్కడ రాజస్థాన్ నుండి సీతాదేవి గారు వచ్చారు. మనకి ఏంటంటే బొమ్మలు చాలా చాలా ఇష్టం కదా మనకి, అలంకరణ షోకేజ్ అలా పెట్టుకోవడానికి బాగుంటాయి. సో అలాంటి బొమ్మలు వాళ్ళు సొంతంగా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వస్తున్నటువంటి బిజినెస్, కానీ వాళ్ళు ఉండే ప్లేస్ లో మాత్రం అది ఆగిపోలేదు. ఇక్కడ ఇలా సరస్సు మేలాగా మన హైదరాబాద్ వరకు వచ్చింది. హ్యాంగింగ్స్ ఉన్నాయి, చక్కగా బొమ్మలు తోరణాలు ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా ఉంది. మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా డెకరేట్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర వచ్చి చక్కగా కొనుక్కోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఖాదీ క్లాత్ కావాలి అనుకుంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ రాసుకునే అవసరం కూడా లేదు, చక్కగా వచ్చి చూసి సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత చక్కని కలెక్షన్స్ ఉన్నాయి. అంతేకాదు పిండి వంటలు, అలాగే బ్యూటీ కాస్మెటిక్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇలా ఇంకా నేను వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఇంకా చూస్తూ ఉన్నాను. హెల్దీ ఫుడ్స్ అయితే కొంతమంది టేస్ట్ చేయమని కూడా ఇస్తున్నారు. మనము రెగ్యులర్ గా వాడేటువంటి టూత్ బ్రషెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఏమంటారు ప్రత్యామ్నాయంగా ఇది హ్యాండ్ మేడ్ టూత్ బ్రష్ అనమాట. సో అలాంటి బ్రషెస్ కొన్ని ఉన్నాయండి, హ్యాండ్ మేడ్ సోప్స్ ఉన్నాయంటే కెమికల్ ఫ్రీ సోప్స్, వీటిని చాలా న్యాచురల్ గా తయారు చేసి మరీ అమ్ముతున్నారంట. అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమంటారు క్లాత్ స్టాల్స్ కూడా ఉన్నాయి. హలో అండి, మీ పేరు?
2: సరిత.
0: సరిత గారు ఎక్కడ నుంచి? ఓకే, సో ఇక్కడ మనకు సరిత గారు ఉన్నారు, ఆవిడతో కూడా కాసేపు మాట్లాడదాం.
3: ఓకే ఓకే కీర్తి.
0: హాయ్ సరిత గారు.
4: హాయ్ మ్యామ్.
0: ఏంటి ఈ స్టాల్ గురించి మాకు కొంచెం చెప్తారా, ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు అండ్ ఎలా సోర్స్ ఎలాగ వచ్చింది మీకు?
4: ఒక 3 ఇయర్స్ నుంచి అంటే ఇంట్లో చేసేదాన్ని, హ్యాండ్ పెయింటింగ్ అండి మరి మెయిన్. హ్యాండ్ పెయింటింగ్ అండ్ స్క్రీన్ పెయింటింగ్, డిజిటల్ పెయింటింగ్. జస్ట్ ఇంట్లో ఆర్డర్స్ వస్తే చేసేదాన్ని. తర్వాత నాకు వీహబ్ లో జాయిన్ అయినాను. వీహబ్ నుంచి నాకు ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఐఎంఎస్ బజార్ లో స్టాల్ వచ్చిందండి, ఇందిరా మహిళా
5: సైకిల్. ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది,
6: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది,
7: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
5: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: హలో.
3: యా,
0: సో ఈ సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్ని నేను ఇలాగే మీకు గ్యాదర్ చేసి చెప్తూ ఉంటాను. ఇంకొక దగ్గరికి వెళ్లే లోపు మనం ఒక చిన్న బ్రేక్ అయితే తెలుసుకోవాలి.
3: ఓకే ఓకే కీర్తి.
8: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. And somewhere between all these misunderstandings start avutai. Alanti mana everyday conversations venaka unna emotions ni okkari side nunchi kaakunda rendu perspectives nunchi choodadaniki prati chinna anubhavaniki prati bhavanaki vedika mana ee series anuvanta at 7 p.m. every day only on FM Rainbow 101.9.

0: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. మనకి సరస్ మేళా 2026 హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దగ్గర బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ నెక్లెస్ రోడ్, దానికి సంబంధించి ఆర్జే కీర్తి మనకైతే లైవ్ కవరేజ్ ఇస్తుంది. విందాం కీర్తి. మనకైతే లైన్ కట్ అయింది.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: Is Saras Mela 2026 at HMDA grounds, B.R. Ambedkar statue, Necklace Road. Daniki sambandhinchi mana RJ Kirti live coverage isunnaru. Vidham.
2: Hello.
1: Yeah, Kirti.
2: Yes, so స్టాల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పటిదాకా కొన్ని కొన్ని స్టాల్స్ విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కాస్ట్యూమ్స్ తో పాటు హెల్త్ కి సంబంధించినటువంటి స్టాల్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది అనమాట. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ 5వ రోజు బతుకమ్మ సెలబ్రేషన్ లో పాల్గొంటూ అలాగే ఇక్కడ స్టాల్స్ వచ్చి షాపింగ్ కూడా చేసుకుంటున్నారు. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది, ఎన్నిసార్లు చూసినా సరే చాలా చాలా నచ్చేస్తుంది. ఇంకా మన సీతక్క గారు కూడా ఇక్కడే మనకి దగ్గరలో కొన్ని స్టాల్స్ విజిటింగ్ లో ఉన్నారు. అండ్ కాసేపట్లో వీలైతే తనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అది చేద్దాం. అండ్ అంతవరకు వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. ఇప్పుడైతే మన అందరి ఫేవరెట్ అనువంత విన్నాం.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన చిన్నప్పుడు ఆల్మోస్ట్ మనందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అంటారు, కానీ రోజుకి అట్లీస్ట్ 2-3 సార్లైనా గొడవ పడతారు. అప్పుడప్పుడు అమ్మ కరెక్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు నాన్న కరెక్ట్ ఉంటారు. కానీ కొన్ని గొడవలకి కరెక్ట్ రాంగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇద్దరికీ పాయింట్ ఉంటుంది అండ్ ఇద్దరి పాయింట్ కరెక్టే ఉంటుంది. మన ఇవాల్టి కథ కూడా అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి. ఇట్ వాజ్ అ ఫ్రైడే మార్నింగ్ అండ్ ఆ రోజు ఈవినింగ్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలి. నాన్న మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతూ అమ్మతో, లత ఇవాళ ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా, నేను ఎగ్జాక్ట్గా 7కి ఇంటికి వచ్చేస్తా, నువ్వు పిల్లలు రెడీగా ఉండండి, నేను ఆఫీస్ నుంచి రాగానే బయలుదేరదాం అని చెప్పారు. కిచెన్ నుంచి అమ్మ, సరేనండి మేము రెడీ అయిపోతాము, ఇదోండి మీ లంచ్ అంటూ నాన్నకి క్యారేజ్ ఇచ్చింది. నాన్న ఆఫీస్కి వెళ్ళారు అండ్ అమ్మ తన పనుల మ్యారథాన్ని మొదలుపెట్టింది. ఇల్లు క్లీన్ చేయడం, హాల్లో ఇక్కడక్కడ పడున్న సామాన్ని సర్దడం, చెట్లకి నీళ్లు పోయడం, బట్టలు వాష్ చేయడం, వాటిని ఆరేయడం, పిల్లలకి లంచ్ వండడం, మధ్యలో కరెంటు కూడా పోయింది. మొత్తానికి అన్ని పనులు చేసేసరికి లంచ్ టైం అయింది. పిల్లలకి తినిపించి అమ్మ కూడా లంచ్ తినేసింది. తర్వాత ఫంక్షన్కి గిఫ్ట్ కొనాలి కదా అని స్ట్రైక్ అయ్యి వెళ్ళి గిఫ్ట్ కొని దానిని గిఫ్ట్ ర్యాప్ చేయించి ఇంటికి వచ్చిందో లేదో మేడ మీద ఆరేసిన బట్టలు గుర్తొచ్చి మళ్ళీ టెరెస్కి వెళ్ళింది. అవి తెచ్చి ఫోల్డ్ చేసి పెట్టే లోపల టైం 4 అయిపోయింది. ఇంకప్పుడు అమ్మ పిల్లలకి కొంచెం స్నాక్స్ చేసి తినిపించేసి త్వర త్వరగా టీ తాగేసి మళ్ళీ రేస్ మొదలుపెట్టింది. పిల్లలకి స్నానం చేయించడం, వాళ్ళ డ్రెస్సెస్ ఐరన్ చేయడం, మ్యాచింగ్ క్లిప్స్ కోసం డ్రాయర్స్ అన్నీ వెతకడం. అప్పుడే చిన్నది డ్రెస్కి ఏదో పెద్ద మరక అంటించుకుంది. అయ్యో అని మళ్ళీ డ్రెస్ మార్చడం. ఇంతలో పెద్దమ్మాయి, నాకు కూడా పింక్ ఫ్రాకే కావాలి అని, చిన్నది నాకు ఆ బటర్ఫ్లై క్లిప్సే కావాలి అని. మొత్తానికి మార్నింగ్ నుంచి అమ్మ ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేదు. టైం చూస్తే 6:40 అయింది, ఇంకా 20 మినిట్స్ ఉన్నాయి, తొందరగా నేను రెడీ అయిపోతా అంటూ అమ్మ రూమ్లోకి వెళ్ళింది. కొంచెం సేపు తర్వాత గేట్ ముందు నాన్న బైక్ సౌండ్ వినిపించింది. నాన్న ఆఫీస్ నుంచి వచ్చేశారు. షూస్ తీసేసి బ్యాగ్ సోఫా మీద పెట్టి హాల్లోకి వచ్చి చూస్తే ఇద్దరు పిల్లలు ఫుల్ రెడీ,

కానీ అమ్మ మాత్రం ఇంకా తన హెయిర్ డ్రై చేసుకుంటుండే. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోతుందండి ఒక 5 మినిట్స్. నువ్వు 5 మినిట్స్ అని 15 మినిట్స్ చేస్తావు లత. అబ్బా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నా కదా. ఆల్మోస్ట్ అయిపోవడం కాదు, అయిపోవాలి. అప్పుడు అమ్మ విసుగ్గా, మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే తిరుగుతున్నా, నాకు రెడీ అవ్వడం ఒకటే పని కాదు అని చెప్పింది. నువ్వు అవన్నీ చెప్పకు, మార్నింగే చెప్పి వెళ్ళా కదా 7 వరకు రెడీగా ఉండండి అని. మీరెప్పుడైనా ఆఫీస్ మీటింగ్లో లేట్ అయితే అది వ్యాలిడ్, నాకు ఇంటి పనుల వల్ల లేట్ అయితే అది ఎక్స్క్యూజా? అప్పుడంటే మీటింగ్ ఉండే లత. నాకు ఇవాళ చాలా పనులుండే, మధ్యలో కరెంట్ కూడా పోయింది. అయినా నేనే ఊరికే టైంపాస్ చేయలేదు. పిల్లల్ని ఎవరు రెడీ చేశారు? గిఫ్ట్ ఎవరు తెచ్చారు? నాన్న ఏం మాట్లాడకుండా కార్ కీస్ తీసుకొని కార్ని బయటకి తీశారు. అందరూ కార్లో ఎక్కారు. అండ్ దెన్ ఇంకేంటి, ఇంట్లో మొదలైన డిస్కషన్ కార్ ఎక్కిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఫ్రంట్ సీట్లో అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు, సారీ గొడవ పడుతున్నారు. అండ్ బ్యాక్ సీట్లో ఇద్దరు అమ్మాయిలు సైలెంట్గా కూర్చొని ఒకసారి అమ్మ ఫేస్ని ఒకసారి నాన్న ఫేస్ని చూస్తున్నారు. రోడ్ అంతా ఆల్మోస్ట్ ఒకటే కాన్వర్జేషన్. టైంకి బయలుదేరితే ఇప్పటికీ చేరిపోయే వాళ్ళం. నీ వల్లే లేట్ అయింది లత. అసలు కొన్ని పనులు ఉండే అందుకే డిలే అయ్యాయి అని చెప్తున్నా కదా. ప్లానింగ్ ఉండాలి లత. ఇప్పుడు నేను 7కి వస్తా అంటే నా ఆఫీస్ పనులు అన్నీ మేనేజ్ చేసుకొని వచ్చేలేదా? అలా మొత్తానికి ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయా. లోపలికి వెళ్ళగానే అందరి ఫస్ట్ క్వశ్చన్, ఏంట్రా ఇంత లేట్ అయింది అని అందరూ అడుగుతున్నారు. బిఫోర్ అమ్మ కుడ్ ఈవెన్ సే ఎనీథింగ్, నాన్న నవ్వుతూ, ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చిండేరా, సో నాకే ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది, పాపం అప్పటికీ పిల్లలు లత రెడీ అయ్యి వెయిట్ చేస్తుండే నా కోసం అని సింపుల్గా చెప్పేశారు. ఆ ఒక్క ఆన్సర్తో టాపిక్ అక్కడే ఆగిపోయింది. ఎవ్వరూ ఇంకేం అడగలేదు. అమ్మ కూడా ఒకసారి నాన్న వైపు చూసింది. నాన్న కూడా చూసి స్మైల్ చేశారు. అమ్మ కూడా సర్లే అంటూ కళ్ళెగరేసి ఒక నవ్వు నవ్వింది. చిన్నది మాత్రం వాళ్ళ అక్కతో మెల్లగా, అక్క అక్క నాన్న అబద్ధం చెప్తున్నారు కదా అంటూ వాళ్ళ అక్క ఫ్రాక్ని తెగలాగేస్తుంది. అందరూ వెళ్ళి చుట్టాలందరినీ కలిశారు, డిన్నర్ చేశారు. దే హ్యాడ్ ఎ గుడ్ టైమ్. అండ్ దెన్ అందరికీ బాయ్ చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ కార్ ఎక్కారు. కొంచెం దూరం వెళ్ళగానే వెనకాల కూర్చున్న పెద్దమ్మాయి, నాన్న ఒకటి అడగచ్చా? అడగమ్మా. నువ్వు ఇంట్లో నుంచి ఫంక్షన్ రీచ్ అయ్యే వరకు అమ్మ లేట్ చేసిందని అమ్మ మీద కోపంగా ఉండే కదా, మరి అక్కడ అందరు అడిగినప్పుడు ఎందుకు మీ వల్లే లేట్ అయిందని చెప్పారు? నాన్న నవ్వి రేర్వ్యూ మిర్రర్లో పిల్లల్ని చూస్తూ, తల్లి అమ్మ నేను గొడవ పడితే అది మా ఇద్దరి మధ్య ఉంటుందమ్మా. ఇంట్లో మేము ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నా అవి మా వరకే. అమ్మ నన్ను, నేను అమ్మని ఏమైనా అనుకున్నా అవి ఇంట్లో మాత్రమే. బయట ఇంకొకరి ముందు ఎప్పుడైనా సరే మన వాళ్ళని మనం తక్కువ చేయొద్దు. అయినా లతాని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అని అన్నారు. బ్యాక్ సీట్లో కూర్చున్న అమ్మాయిలు ఒక్కసారి అమ్మ వైపు చూశారు. అమ్మ విండో బయటికి చూస్తూ తన ఫేస్ మీద పెద్ద స్మైల్ని దాపెట్టుకుంటుంది. విన్నారా డియర్ లిసనర్స్, అసలు అమ్మ నాన్న ఇంత ఫైట్ చేస్తారు అయినా హ్యాపీగా ఎలా ఉంటారు అని మనం చిన్నప్పుడు అనుకున్న ప్రశ్నకి ఆన్సర్ ఇదే. కొన్ని గొడవలు ప్రేమ లేకపోవడం వల్ల కాదు, ప్రేమ ఉండడం వల్లే అవుతాయి. పెళ్ళంటే ఎప్పుడు గొడవ పడకుండా ఉండడం కాదు, ఎప్పుడు ఒకేలాగా ఆలోచించడం, ఒకే ఇష్టాలు ఉండడం కూడా కాదు. అభిప్రాయాలు వేరైనా, కోపాలు వచ్చినా బయట ప్రపంచం ముందు ఒకరి గౌరవాన్ని ఇంకొకరు కాపాడుకోవడం. ఎందుకంటే ఒక ఆర్గ్యుమెంట్ గెలవడం కన్నా ఒక బంధం గెలవడం చాలా ముఖ్యం. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. మనకైతే 7:15కి హెలో రెయిన్బో లైవ్ ఇన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. మన కాలర్స్ కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వినండి.

0: ఎస్, మనకైతే కాల్స్ వస్తున్నాయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు వెళ్ళిన బెస్ట్ ట్రిప్ ఏంటి? మనకైతే కాల్లర్ లైన్లో ఉన్నారు, తీసుకుందాం.
1: హలో,
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు సార్?
1: నేను రమణ. నేను వినోద్ జిర్గేస్ మన్ భవ.
0: థ్యాంక్ యూ సార్.
1: మంచి టాపిక్ అంటే నాది ట్రిప్. నైనా ట్రిప్ 66.
0: ఓకే.
1: 1966 లో
0: ఓకే
1: ఏమైంది? ఇంది విజయవాడ నుంచి మొత్తం 1 మంత్ కంప్లీట్ గా ఢిల్లీ టూర్. ఢిల్లీ,
0: ఓకే,
1: అలహాబాదు,
0: ఓకే.
1: మొత్తం 1 నెల. ఒకటే స్పెషల్ ట్రైన్.
0: హ్మ్,
1: ఆ ట్రైన్ లో వెళ్ళి కంప్లీట్ గా అన్ని చూసుకుంటే ఆగ్రా మొత్తం, సాంచి, బీహారు మొత్తం అన్ని చూసుకుంటా పోయి తర్వాత 66 డిసెంబర్ 5వ తేదీ 4వ తేదీ ఇందిరాగాంధీని గెలిచాం.
0: ఓకే ఓకే సార్.
1: ఇందిరాగాంధీ కాదు, ఇందిరాగాంధీని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయింది ఆయన. ఆమె వచ్చి ఆమె గెలిచినాము. తర్వాత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అప్పుడు మొఘల్ గార్డెన్ లోకి పోయి అక్కడ కూర్చొని రాష్ట్రపతి గారిని గెలిచి ఆయనతో మాట్లాడి ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి అటువంటి ట్రిప్ నాకు ఎప్పుడు రాదు. నేను అది మంచి ట్రిప్. అది మహాత్ములందరినీ కలుసుకున్నాము. అప్పుడైతే చాలా బాగుండింది. ఆంధ్ర నివాస్ లో గెస్ట్ హౌస్ లో చాలా మంది మంత్రులంతా వచ్చి కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి, అంటే అప్పుడు నేనేం చేయాలంటే ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అని దాని తరఫున పోయినాం.
0: ఓకే,
1: కాబట్టి అన్ని బాక్రాడ్డాము. మొత్తం అన్ని ట్రిప్పులు చూసుకొని చాలా చక్కగా జరిపేది. నేను అటువంటి ట్రిప్ రాదు, ఎందుకంటే ఇప్పుడు 82 ఏజ్, ఇంకా ఏం పోతా, ఒకటే ట్రిప్. ఇంకా చాలా సంతోషంగా తీసుకున్నాం. నేను సంతోషం, హ్యాపీ హ్యాపీ.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: ఇప్పుడు 60 కరెక్ట్ 60 ఏళ్ళు అయింది ఇప్పుడు.
0: ఓకే ఓకే
1: సరేనా?
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు కూడా మీ ట్రిప్ డీటెయిల్స్ షేర్ చేసుకోవాలనుకుంటే మాకు కాల్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: సరస్ మేళా 2026 హెచ్ఎండిఏ గ్రౌండ్స్ దగ్గర బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ నెక్లెస్ రోడ్డు అయితే జరుగుతుంది. మన ఆర్జే కీర్తి అక్కడి నుంచి మనకి లైవ్ కవరేజ్ ఇస్తుంది, విందాం.
1: హాయ్ మ్యామ్, మీకు అట్లది అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: అయితే మీకు చిన్ననాటి జ్ఞాపకాల బతుకమ్మ గురించి, ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేటువంటి మంత్రులు మీరు ముఖ్యులు కాబట్టి
2: అడవితో ముడిపడి ఉన్న జీవన విధానం ఆదివాసీ జీవన విధానం. చిన్నప్పుడు తెల్లవారక ముందే చీకట్లో పరిగెత్తుకొని పోయి కట్ల పువ్వులు, అదే విధంగా మన గుమ్మడి పువ్వులు తంగెడి పువ్వుకు పరిగెత్తిన రోజులు గుర్తున్నాయి. అది ఎటో ఎవరో ఎత్తుకపోతారనే అంత అడావుడి అడావుడిగా అలా నైట్ పోయి తీసుకొచ్చుకునేది, కానీ ఇప్పుడు నవ్వొస్తుంది. మా అమ్మలు పొద్దున్నే అలుకు జల్లడం కోసం పెండ కోసం పరిగెడుతుండేది, వాళ్ళ వెనుక మేము పొద్దు పొద్దున్న లేచి ఏనుగులు ఎంబటి ఇంట్లో అప్పుడు ఏనుగులు ఉండేది, ఏనుగులు అనేది కట్ల పువ్వులు మన ఇవి గుమ్మడి పువ్వులు, అడవికి పోయేమో తంగేడి పువ్వులు, తర్వాత చెరువులల్లా మన కమలం పువ్వులు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకునేటోళ్ళం. చాలా సంతోషం, ఫీలింగ్ వేరే ఉండేది.
1: వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. మీకు ఇప్పుడు ఈ పండుగతో ఉన్నటువంటి అవినాభావ సంబంధంతో పాటు ఇప్పుడు ఇవాళ సరస్ మేళకు వచ్చారు.
2: సరస్సు మేళా నేను మహిళా మన సంఘాల కూడా చూస్తూ ఉన్నా. రూరల్ డెవలప్మెంట్లో రూరల్ పావర్టీ ఎలిమినేషన్ అనే సంస్థను నడిపిస్తున్నాం, అంటే మన రూరల్ డెవలప్మెంట్లో ఉంటుంది.
1: మీరు వాళ్ళతో మాట్లాడే విధానాన్ని బట్టి అది తెలుస్తుంది, మీరు ఎంత కలిసిపోతున్నారు వాళ్ళతో?
2: వాళ్ళకు బాగా సేల్స్ జరగాలి, వాళ్ళు సొంతంగా బిజినెస్లు పెట్టుకున్నారు మా సంఘాల మహిళలు, చిన్న చిన్న లోన్స్ తీసుకొని. సో వాళ్ళు బాగా అంటే కష్టపడి సంపాదించుకోవడంలో ఉన్న తృప్తి, ఆ శ్రమ ద్వారా వచ్చే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ చాలా సంపాదించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న వస్తువు కదా. సో మనం అందరం కూడా ప్రోత్సహించాలి, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. నేను కూడా ఇప్పటికే 2-3 సార్లు వచ్చినా, మా ఫ్యామిలీస్ తీసుకొచ్చినా, మా బంధువులకు చెప్తున్నాం, మా పార్టీ కార్యకర్తలు

0: వరకు మా ఉద్యోగులకు అందరు చెప్తున్నారు, రండి రండి, మన మహిళా సంఘాల వాళ్ళు మహిళా సభ్యులు ఓన్ గా ఇలాంటి బిజినెస్ నడుపుకుంటున్నారు, రండి సేల్స్ అంటే కొనుక్కోండి అని
1: చెప్తున్నారు.
2: మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. దిస్ ఇస్ కీర్తి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.

ఎస్, మనకైతే చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, కట్ అయిపోయినట్టుంది. ఇంకో కాల్ వస్తుంది. హలో,

हेलो हेलो हेलो కాల్స్ అయితే కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక సాంగ్ విందాం.

0: ఎస్, మనతో అయితే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, ఎవరు
1: హలో
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా. బాగున్నారా?
0: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి.
0: ఎస్,
1: అయితే
0: టాపిక్ విన్నారా?
1: విన్నాను. ఒక ట్రిప్ వెళ్ళాము, ఒక టూర్ వెళ్ళాము అని అంటే ఎన్నో మెమరీస్ ఉంటాయి,
0: సూపర్
1: మెమరబుల్ అవి.
0: ఎస్ ఎస్
1: కాబట్టి వీలైనప్పుడు, అంటే మనకున్న పరిధిలో వీలైనప్పుడు వెళ్తూ ఉండాలండి, ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ. అవి చాలా మెమరబుల్గా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అయ్యాక చిన్నప్పుడు అన్ని తలుచుకుంటాం కదా. అయితే పెద్దవాళ్ళతో చాలా వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం ఫ్యామిలీతో. ఇక మా మనవరాలు వచ్చాక చిన్న చిన్న పిల్లలతో వెళ్ళి అదొక మెమరీ అనమాట, చాలా మెమరబుల్ గా ఉంటది. అలాగే మేము స్కూల్ ఫ్రెండ్స్, అప్పుడు 50 ఇయర్స్ కలిసాం. 50 ఇయర్స్ స్కూల్ వదిలేక కలిసి అందరం ఫ్యామిలీస్, కొంతమంది కలిసి వైజాగ్, అరకు అవన్నీ చూసాం. ఇప్పటికీ ఫ్యామిలీస్ తో కలుస్తూ ఉంటాం, ఇప్పుడు కలుస్తున్నాను కూడా. మెమరబుల్ అనమాట అవన్నీ. కాబట్టి ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలండి. వెళ్తూ ఉండాలి, వీలైనప్పుడు వెళ్తూ ఉండాలి. మనకున్న ఫైనాన్షియల్ దాంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న టూర్స్

0: వెళ్తుండాలి, ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకెళ్తుండాలి, ఫ్రెండ్స్ తో వెళ్తుంటే మనం ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో ఆనందాలు అనుభవాలు వస్తాయండి.
1: ఎస్, మంగాభాస్కర్ గారు అయితే మనకి ట్రిప్లో ఉన్న మెమరీస్, ఆ లెర్నింగ్స్ వాటి గురించి చాలా బాగా చెప్పారు. ఇంకో కాలర్ అయితే రెడీగా ఉన్నారు, తీసుకుందాం. హలో హలో. ఎస్, కాల్ అయితే కట్ అయిపోయినట్టుంది. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402323003030, 2323481, 2970-4715.
2: जागते रहो जागते रहो,
3: सिर्फ जागते नहीं सजग रहो,
2: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
3: अफवाहों से
2: धोखाधड़ी से
3: जागरूक होना है, अपने अधिकारों के प्रति
2: अपने जिम्मेदारियों के प्रति
3: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से,
2: सजग भारत
3: जागरूक भारत
2: सशक्त भारत.
3: सुनिए सजग भारत
2: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर. सजग भारत,
3: जागरूक बनिए
2: सजग रहिए.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: హలో, మనకి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
2: వినోద్ గారు, వినోద్ గారు వినిపిస్తున్నదా?
1: వినిపిస్తుంది సార్.
2: మీ పేరు వినోదేనా?
1: అవునవును సార్, యూఆర్ ఆన్ ఎయిర్ లో ఉన్నాం సార్. టాపిక్ విన్నారా?
2: వింటూనే ఉంటాం. మా రమణయ్య గారు మాట్లాడారు, కానీ మా మంగభాస్కర్ మాట్లాడారు.
1: ఎస్ ఎస్ సార్,
2: దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను.
1: ఓకే ఓకే, చెప్పండి సార్. మీ బెస్ట్
2: సార్, మీ ఫోన్ లేని ఇంత దీనిగా ఉంచేస్తున్నారు, బిల్లులు కట్టడం లేదా ఏంటి ఫస్ట్ థింగ్?
1: అలా ఏం లేదు.
2: 21 ఏమో అసలు పనికిరాదు, 30 ఏమో ఇంకా పనికిరాదు. ఆ 15 కలిపితే అందరూ వస్తుంటారు. హలో
1: సార్, చెప్పండి సార్.
2: అలా కాదు, దీని గురించి మీరు కనీసం ఇంత టాపిక్ ఇస్తున్నారు, మేము ఇంత కష్టపడి చేస్తున్నాం మీకు, ఇది గుర్తు పెట్టుకోండి.
1: షూర్ సార్, తప్పకుండా. టెక్నికల్ ప్రాబ్లం వల్ల.
2: టెక్నికల్ ఏం టెక్నికల్? మీరు బిల్లులు కట్టడం లేదు, అక్కడ నాకు తెలిసిపోయింది ఈరోజు. ఆ ల్యాండ్ ఫోన్లకి బిల్లులు కట్టడం లేదు.
1: కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడైతే ఒక సాంగ్ విన్నాం.

0: ఎస్, మనకైతే కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ శ్రీనివాసరావు మలకపేటండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాసరావు గారు, టాపిక్ విన్నారా?
1: యా, మీరు చెప్పిన టాపిక్ బాగుంది. కంపల్సరీగా మేము ఫ్రెండ్స్ అందరినీ కలిపి ఒకసారి వైష్ణవి మాత చూద్దాం అనుకున్నాము.
0: ఓకే,
1: ఫస్ట్ ఏమిటంటే 26th January నాడు, ఎందుకంటే ఢిల్లీలో పరేడ్ కూడా అవుతుంది కదా,
0: ఎస్ ఎస్,
1: సో అది కూడా చూసుకోవడానికి వీలుంటుంది అన్నట్టుగా మేము 24th నాడు ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వైష్ణవి మాతకు కింది నుంచి పైకి వెళ్ళాము.
0: ఓకే,
1: వెళ్ళి మాతను దర్శనం చేసుకున్నాం, చేసుకొని అందరం చేసుకొని కిందికి దిగి వచ్చేటప్పుడు కూడా కంపల్సరీ అక్కడ ఈ టీసీసీ సజ్జన కిషన్ కుమార్ గారు భోజనం పెడతారు. చాలా బ్యూటిఫుల్ గా భోజనం ఉంటుంది, అంతా కూడా మన బాస్మతి రైస్ ఉంటుంది.
0: ఓకే,
1: సో అది తిన్న తర్వాత హల్వా అయితే వాళ్ళు ఇచ్చినది హల్వా ఎట్లా ఉందంటే సబ్బుతోటి కడుక్కున్నా కానీ అసలు ఆ జిడ్డు అనేది పోనే పోలే, అసలు బాగా జిగురు జిగురుగా ఉండింది. ఎందుకంటే వాళ్ళు ఆవుల్ని పెంచుతారు, ఆవులతో వచ్చిన పాలతోటి నెయ్యి తయారు చేసి దాంతో వాళ్ళు జనాలకు అందరికి కూడా భోజనాలు పెడతారు. ఆ హల్వా ఎంత బ్యూటిఫుల్ కదంటే ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాం.
0: ఓకే, సూపర్.
1: నేను ఐఎమ్ టెలింగ్ అబౌట్ నాట్ లెస్ దాన్ 91-92 మాట చెప్తున్నాను. సో అట్లాగా అక్కడి నుంచి వచ్చి మేము ఢిల్లీకి వచ్చేసాము. ఢిల్లీకి వచ్చేసేసి అక్కడ పరేడ్ గీడ అన్ని చూసుకున్నాం, పరేడ్ చూసాము చేసాము అన్ని అక్కడి నుంచి, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్, తర్వాత బృందావన్ ఇవన్నీ కూడా చూసుకొని తర్వాత 3-4 దినాలు అక్కడ ఉండి అక్కడి నుంచి వాపస్ వచ్చామండి. దట్ ఈస్ ది, అంటే నా లైఫ్ లోని అన్ని దాదాపుగా అన్ని స్టేట్స్ తిరిగాను. దాంట్లో ఢిల్లీలో ఎప్పుడైతే మేము 26th January నాడు పరేడ్ చూసామో, హ్యాట్స్ ఆఫ్ ది పీపుల్, అసలు నిజంగా కూడా అసలు మనం వాళ్ళను యుద్ధంలో అసలు మనం ఆ సైనికుల్ని చూస్తామో చూడమో చేయలేం కానీ, బట్ వాట్ ఎవర్ ద డిసిప్లిన్, వాట్ ఎవర్ ది ఆర్ మెయింటైనింగ్, ఆ పరేడ్ చూస్తున్నప్పుడు మాత్రము మనకు నిజంగా సంతోషం అనేది ఎట్లా బయటకు వస్తుంది అంటే, అబ్బా మనం కూడా ఒక సోల్జర్ అయితే బాగుండునే. అసలు నేను కూడా ట్రై చేశాను కానీ అప్పుడు మాకు వెయిట్ లేదని చెప్పి వాళ్ళు ఇక్కడ సైదాబాద్ లో మమ్మల్ని తీసుకోరా. సో అట్లాగా కాబట్టి అసలు వాళ్ళు చేసేటువంటి దేశానికి ఏదైతే సేవ చేస్తున్నారో అసలు ఎవ్వరు కూడా దాన్ని మర్చిపోలేరు, మర్చిపోము కూడా. అసలు అట్లా

0: చేసింది, వాళ్ళు చేసినటువంటి కృషిని మనం వన్స్ అగైన్ వీ హావ్ టు సెల్యూట్ ఫర్ దెమ్. మనం నిజంగా కూడా వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాము, కాబట్టి అది కంపల్సరీగా దేశానికి వాళ్ళు చేసినటువంటి సేవను మనం మర్చిపోలేకపోతున్నాము, మర్చిపోలేము కూడా. కాబట్టి అటువంటి దాన్ని మేము చూసినప్పుడు చాలా సంతోషం బాగా వచ్చింది. దట్ వాజ్ ది మై బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ అనుకుంటాను.
1: సూపర్ సూపర్
0: సరిగా. సో వి ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ అన్నమాట. థ్యాంక్ యూ అండి.
1: సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ.
2: హలో లిసనర్స్, Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: ఎస్, మనకైతే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
3: సార్, నమస్కారం. వినోద్ గారేనా?
1: అవును సార, నమస్కారం సార్. విన్నారా టాపిక్?
3: విన్నాను. నేను బోలేటి ప్రభాకర్ అని మాట్లాడుతున్నాను, ఫ్రమ్ మేడిపల్లి, ఉప్పల్ దగ్గర మేడిపల్లి.
1: ఓకే,
3: ఎందుకంటే మేడిపల్లి చాలా ఉంటాయి.
1: ఎస్ సార్, ఎస్ సార్.
3: యాచారం మేడిపల్లి, జగిత్యాల దగ్గర మేడిపల్లి, కోరట్ల దగ్గర మేడిపల్లి, ఉప్పల్ దగ్గర మేడిపల్లి అనమాట. అంటే అయితే టాపిక్ గురించి వస్తాయి సార్, దసరా ఉత్సవాలు అంటే ఇలాంటి టైంలో మైసూరు మహారాజ ప్యాలెస్ దగ్గర చూడాలి సార్.
1: ఓకే,
3: మీకు జన్మ ధన్యం అయిపోతుంది అనమాట.
1: ఓకే సూపర్ సార్.
3: మైసూరు మహా ప్యాలెస్ దగ్గర చూస్తే అంబారి ఏనుగుల మీద ఊరేగుతుంటుంటే మీకు 1000 కళ్ళు కావాలి, ఒకటిగా రెండు కాదు, 1000 కళ్ళు ఉండాలన్నమాట. అలాంటి దానికి నేను వెళ్తున్నాను అనమాట ఇప్పుడు. అంటే అందరు చూసిన చెప్పేస్తున్నారు, నేను చూడని చెప్తున్నాను ఇప్పుడు.
1: ఓకే ఓకే,
3: వెళ్ళి చూద్దాం అని చెప్పని. వీలైతే మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతా.
1: తప్పకుండా సార్.
3: వీలైతే మీరు కూడా వీలు చూసుకొని రండి, ఇవన్నీ మనకి శాస్త్రం కాదు సార్. 2 కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఆ 2 కళ్ళతో చూడాలి మనం.
1: తప్పకుండా తప్పకుండా సార్.
3: కానీ ఒక నా రిక్వెస్ట్ సార్, ఈ 21 30 30 మన ఫోన్ నంబర్లు మీరు, లేకపోతే నేను డబ్బులు సహాయం చేస్తాను సార్. ఆ బిల్లు ఎంత కట్టాలో చెప్పండి, నేను కట్టేస్తా.
1: సరే, ఇంకొక లైన్ అయితే కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో,

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. మరి కొద్దిసేపట్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడులు, జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బి చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువ గల 5 ముఖ్య అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టుల్లో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. రేపు ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. ఇప్పుడైతే మనం తెలంగాణ షోలో ఉన్నాము. ఈరోజు మనం మాట్లాడుకునేది మన హైదరాబాద్ గురించి. హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ ఏం గుర్తొస్తాయి? చార్మినార్, బిర్యానీ, హలీమ్, పర్ల్ సిటీ, ఓఆర్ఆర్, మెట్రో. కానీ హైదరాబాద్నే క్వశ్చన్ అడిగితే, నీ ఏజ్ ఎంత? హైదరాబాద్ చెప్పేది నాకు ఏజ్ నంబర్లో చెప్పడం కాదు, చెప్పడం కష్టం నాది ఏజ్లో, కానీ నా దగ్గర సెంచరీస్ వర్త్ స్టోరీస్ ఉన్నాయి అని చెప్తుందేమో హైదరాబాద్ని అడిగితే. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

మనమైతే హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ మనం తిరిగే రోడ్స్, మనం ట్రాఫిక్లో వెయిట్ చేసే ప్లేసెస్, మనం ఫొటోస్ తీసుకునే మాన్యుమెంట్స్, వీటన్నిటి వెనకాల ఒక లాంగ్ హిస్టరీయే ఉంది. ఈరోజు మనం హైదరాబాద్ని ఒక టూరిస్ట్ల చూడటం కాదు, ఒక స్టోరీ టెల్లర్ లాగా చూద్దాం, ఒక టైం మిషన్ ఎక్కినట్టు. మన జర్నీ సెంచరీస్ వెనక్కి వెళ్తుంది. గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది, కుతుబ్షాహీ రూలర్స్ని కలుస్తుంది, 1948 హైదరాబాద్ స్టేట్ని టచ్ చేస్తుంది, 1969 తెలంగాణ మూమెంట్ని గుర్తు చేసుకుంటుంది, 2014లో తెలంగాణ ఫార్మేషన్ దగ్గరకు వస్తుంది, ఫైనలీ ఇవాళ మనం చూస్తున్న మోడర్న్ హైదరాబాద్ దగ్గరికి రిటర్న్ అవుతుంది. సో వెల్కమ్ టు ద హైదరాబాద్ హిస్టరీ.

0: ಮೀಟ್ ದ ಸ್ಟಾರ್.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్క నోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
0: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్ పై

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. స్టూడియో క్లాక్లో సమయం 8:29:54 అయితే అవుతుంది. రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో అక్టోబర్ 16వ తేదీ

వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నపుక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0402324082, 0402324853, 0402955092 3. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 1028.8 మెగాహెడ్స్ పై

0: ಈ ಗಾಳಿ, ಆ ಊರು, ಇವೆನ್ನೆಲ್ಲ ನುವ್ವು ನೀನು ಎಲ್ಲಾನೇ ಉಂಡಿಪೋತೀವಿ ಉಂಟುಂದು ಕದಾ.
1: ಉಂಡಿಪೋದಾ
0: ఎలా టైం అయిపోతుంది కదా
1: ఆపేద్దాం
0: అలా సినిమాల్లోనే అవుతుంది
1: అయితే అక్కడికే వెళ్దాం
0: ఏ హీరో అలా ఎలా
1: ఓ హీరోయిన్ ఎలా

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎస్, హైదరాబాద్ సిటీ పుట్టక ముందు ఈ రీజియన్లో గోల్కొండ ఇంపార్టెంట్ సెంటర్. గోల్కొండ అనే పేరు వినగానే మనకి ఫస్ట్ ఫోర్ట్ గుర్తొస్తుంది. కానీ గోల్కొండ జస్ట్ ఒక ఫోర్ట్ మాత్రమే కాదు, అది ఒక పవర్ఫుల్ పొలిటికల్ అండ్ ట్రేడింగ్ సెంటర్. ఈ రీజియన్కి డైమండ్స్ వల్ల కూడా ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది. గోల్కొండ డైమండ్స్ అని వరల్డ్ హిస్టరీలో ఫేమస్ కోహినూర్ డైమండ్ గురించి మనం చాలాసార్లు విన్నాం. దాని హిస్టరీ గోల్కొండ రీజియన్తో కనెక్ట్ అయ్యింది. అప్పట్లో హైదరాబాద్ అనే మోడర్న్ సిటీ లేదు. గోల్కొండ అరౌండ్ సెటిల్మెంట్స్ డెవలప్ అయ్యాయి, ట్రేడ్ పెరిగింది. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

ఎస్, మనమైతే హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాము మన తెలంగాణ షోలో మీ ఆర్జే వినోద్తో.

సో మెయిన్గా మన చార్మినార్ అంటే ఫోర్ మినార్స్ ఉన్న మాన్యుమెంట్ అని సింపుల్గా చెప్పొచ్చు. కానీ హైదరాబాద్ హిస్టరీలో అదొక ల్యాండ్ మార్క్, ఒక సిటీ సెంటర్, ఒక కల్చరల్ సింబల్. సెంచరీస్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ అంటే చార్మినార్ ఇమేజ్ ఇమ్మీడియట్గా మన మైండ్లో వస్తుంది. అదొక మాన్యుమెంట్ నుంచి హైదరాబాద్ ఐడెంటిటీగా మారింది. ఇమాజిన్ చేయండి, అప్పట్లో ట్రాఫిక్ అనేదే లేదు, కార్లు లేవు, మెట్రో లేదు, సోషల్ మీడియా లేదు, కానీ ఒక న్యూ సిటీ డెవలప్ అవుతుంది. ఎస్,

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే వినోద్. స్టూడియో క్లాక్లో సమయం 9:01 అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం మైండ్ఫుల్నెస్ షోలో. మెయిన్గా మనకి ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈజీ క్వశ్చనే అనిపిస్తుంది కదా. రూమ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, కారులో ఉన్నా అని చెప్పవచ్చు మీరు. కానీ నేను అడిగేది ఫిజికల్గా ఎక్కడున్నారు అని కాదు, మీ మైండ్ ఎక్కడ ఉంది. మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వింటున్నారు, కానీ మీ మైండ్ మార్నింగ్ ఆఫీస్లో జరిగిన ఇన్సిడెంట్ దగ్గర ఉందా, రేపు చేయాల్సిన వర్క్ గురించి థింక్ చేస్తుందా, లేక ఎస్టర్డే జరిగిన ఒక కాన్వర్జేషన్ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేస్తుందా? ఇది మనందరికీ కామనే. సో దీని గురించి అయితే మాట్లాడేసుకుందాం.

మన మైండ్ మాత్రం ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్లో ఉంటూ ఉంటుంది, బాడీ మాత్రం ప్రజెంట్లో ఉంటుంది. మైండ్ ఏమో పాస్ట్ గురించి ఆలోచించి రిగ్రెట్ అవుతుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించి వర్రీ అవుతుంది, ప్రజెంట్ మాత్రం సైలెంట్గా మన ముందు నుంచే వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు టీ తాగుతున్నారనుకోండి, జస్ట్ టీ మాత్రమే తాగడం, ఫుడ్ తింటుంటే ఫుడ్డే తినడం, ఎవరైనా మాట్లాడుతుంటే ఫోన్ చూడకుండా వాళ్ళనే వినడం, వాకింగ్ చేస్తుంటే వాకింగ్ని నోటీస్ చేయడం, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అని మన మైండ్కి మనం గుర్తు చేయడం అన్నమాట. మన మైండ్ ఎందుకు ప్రజెంట్లో ఉందో చెప్పండి. మన

చాలా పవర్ఫుల్. ఒక్క సెకండ్లో పాస్ట్కి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో ఫ్యూచర్కి వస్తుంది. మార్నింగ్ బాస్కి చెప్పిన ఒక సెంటెన్స్ నైట్ వరకు మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు అలా అన్నారు, నేను అలా ఆన్సర్ చేయకుండా ఉండాల్సింది, నెక్స్ట్ టైం ఏం చేయాలి, ఇలా పాస్ట్ని ఆల్వేస్ ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. ఫ్యూచర్కి వెళ్తే రేపు మార్నింగ్ ఎలా ఉంటుంది, జాబ్ సిచ్యువేషన్ ఏంటి, మనీ ఎలా మేనేజ్ చేయాలి, లైఫ్ ఎక్కడికి వెళ్తుంది, మన మైండ్ అనేది కాన్స్టాంట్గా రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన బాడీకి రెస్ట్ ఇచ్చిన మైండ్కి రెస్ట్ ఇవ్వడం మర్చిపోతాం. సో స్టే ట్యూన్డ్, ఇంకా మాట్లాడుకుందాం.

వారికి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఎస్, మనము ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంటే, కానీ పాస్ట్ నుంచి నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. లైఫ్ యాక్చువల్గా హ్యాపన్ అయ్యేది ప్రజెంట్లో మాత్రమే. సో ఈరోజు నుంచి ఒక సింపుల్ థింగ్ ట్రై చేద్దాం. ఏంటంటే, డైలీ ఒక 5 మినిట్స్ నో ఫోన్స్, మల్టీటాస్కింగ్ చేయకూడదు, రషింగ్, నో రషింగ్, జస్ట్ మనం ఎక్కడున్నామో అక్కడే ఉండడం. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా నెక్స్ట్ మూమెంట్కి రన్ చేయొద్దు. ఎప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న మూమెంటే బెస్ట్ మూమెంట్గా మార్చుకొని దాంతో మనం బ్యూటిఫుల్గా గడపడమే మనకి మెయిన్గా చేయాల్సిన థింగ్. సో దేని గురించి వరి అవ్వకుండా హ్యాపీగా ఉంటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్లడమే బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. ఏమంటారు? దిస్ ఈజ్ ఆర్జే వినోద్ అఫీషియల్లీ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ.

0: ಮೀಟ್ ದ ಸ್ಟಾರ್.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
0: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి FM 102.8 మెగాహెర్ట్స్ పై.

0: given nod to the strategic restructuring of IDBI Bank. Mr. Vaishnaw said the cabinet also cleared a productivity-linked bonus of 78 days for more than 11,40,000 eligible railway employees in recognition of their performance. Prime Minister Narendra Modi today reaffirmed India's commitment to building a constructive and forward-looking strategic partnership with Canada aimed at delivering tangible benefits to the people of both countries. Mr. Modi met Canadian Foreign Minister Anita Anand in New Delhi and reviewed ongoing efforts to strengthen bilateral relations. During the meeting, the two sides discussed enhancing cooperation in key areas including trade, technology, security, energy, education and people-to-people exchanges. Prime Minister Modi will launch five major development projects worth around 3,350 crore rupees in Ladakh tomorrow through video conferencing. The projects aim to strengthen connectivity, improve energy infrastructure, conserve cultural heritage and enhance water security in the region. The Pension Fund Regulatory and Development Authority and NPCI Bheem Services Limited have launched Tatkal NPS on the Bheem Payments app. The new feature allows eligible citizens to open a national pension system account in just three steps using existing bank-verified KYC and UPI, eliminating the need for branch visits or fresh paperwork. Maharashtra has declared 305 of the state's 358 talukas drought hit, covering more than 85% of state's talukas following the addition of 40 more talukas to the list. Speaking to reporters after a state cabinet meeting in Mumbai today, Chief Minister Devendra Fadnavis said each farmer in the affected area will receive initial financial assistance of 5,000 rupees directly into their bank accounts before Diwali. India has strongly condemned the recent attacks on civilian infrastructure in Saudi Arabia. Briefing the media in New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal condemned the attack on the Aramco headquarters, which took place in the West Asian country yesterday. He described such acts as totally unacceptable and called for an immediate end to them. Meanwhile, Indian Embassy in Riyadh today urged all Indian nationals to continue to follow local authorities' instructions. In men's cricket, West Indies defeated hosts India by 24 runs in the fourth T20 International in Hyderabad tonight. Chasing a target of 248 runs, India were all out for 223 in 19.4 overs. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram. Repati Prasara Visheshalu. రేపు ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శ్రీ హర్ష ఆచార్యులు. 6:15 భక్తిరంజనిలో దేవి శరణవరతుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి లలిత త్రిపుర సుందరి 5వ రోజు. 6:35 పొలంపనులు. 7 జోగులంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు కె ప్రదీప్ గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఆ తర్వాత బతుకమ్మ ప్రత్యేక పాట. అనంతరం ఆరోగ్య జీవనం, కీళ్లు ఎముకలు ఆరోగ్యం, ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నరగని గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 10:03 విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వినియోగము, నాణ్యత, లభ్యత, ప్రత్యేకతల గురించి ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమానుసంధానకర్త నిహారా కానిటి గారు. ఇక 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి విజి విఎన్ఎస్ ప్రవళిక గారి వీణావాదన వింటారు.

ఇక 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో సుల్తాన్ నాజా బృందం వారిచే ఖవాలి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకంలో సాహిత్యంతో దోస్తి రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక నవల పరిచయం. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. ఇక 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంట రజిత బృందం వారు ఆలపించిన బతుకమ్మ పాటలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెలకువల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ మృత్తిక శాస్త్రం మరియు వ్యవసాయ రసాయన శాస్త్రం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి రాజమణి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమానుసంధానకర్త. ఇక 8:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీవైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి రెండు కార్యక్రమాలు. రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:14:36. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.